శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెచ్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 19వ రోజు, క్రీత్శకం 2026వ సంవత్సరం, మే నెల 9వ తేదీ శనివారం, నిలయంలో సమయం 5 గంటల దాటి 58 నిమిషాల 40 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

నవంబర్ 16 నుంచి 23 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించగా గత నెల ఇంటర్వ్యూలు చేసి తుది ఫలితాలను వెల్లడించింది. దసరాలు వేగంగా పరిష్కరిస్తేనే ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ పరిష్కరించేలా మంత్రులు అధికారులు శ్రద్ద పెట్టాలని ఆయన సూచించారు. రాష్టంలో చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయమై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుమలలో ఏఐ ఆధారిత అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి ఎదురుచూసే సమయం 63.33% తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ రోజు ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 12.5 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన అనివిట్టి మండపాన్ని ప్రారంభిస్తారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని రెడ్ క్రాస్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని, అలాగే తలసేమియా దినోత్సవ కార్యక్రమాలను నిన్న ఘనంగా నిర్వహించారు. పిడుగుపాటు నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పిడుగులు పడటంపై కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా భౌతిక రక్షణ, సామాజిక అవగాహన తదితర అంశాలతో సమగ్ర భద్రతా విధానాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీనిని అమలు చేస్తారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీవే.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణో పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోజ్యతయాప్యుపాతౌ భూయస్తదేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిఘతౌ

శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు.

0: నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మెడ్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనార్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస రెండవ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్దతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12,50,00,000 రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12,00,000 రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4,50,00,000 రూపాయలతో నిర్మించిన 5-అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా, కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1,500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మీరు నాకు వచ్చే 500 మంది ఐఐటి, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్, మీరందరూ

0: అందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
1: వచ్చే ఖరీఫ్ సీజన్ కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Red Bharati FM 101.3.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది.

ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా శుభేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరుగునుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యకుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న శుభేందు అధికారి రాష్ట బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా శుభేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్టంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. శుభేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్వా మేదినీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రికజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సార్లు సంప్రదించారు. మరోవైపు రాష్టంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యకుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్టపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని 3 దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకన్నా ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడీపీ గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని
జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్_హెచ్వైడి ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియా రంగనాథన్ యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్బంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్బంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల నుండి 1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4 విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: సమయం 7:15 కావస్తుంది. ఇప్పుడు భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 5వ శ్లోకం.

యజ్ఞదాన యజ్ఞము దానము, తపః కర్మ తపస్సు అనే కర్మ, న త్యాజ్యం వదిలిపెట్టదగినది కాదు. తత్ ఆ యజ్ఞాది కర్మ కార్యం ఏవ అవశ్యంగా చేసి తీరవలసినదే. ఎందుకంటే యజ్ఞ యజ్ఞమున్ను, దానం దానమున్ను, చ ఏవ మరియు తపః తపస్సును, మనీషిణాం ఫలకామనలేని బుద్ధిమంతులకు, పావనాని చిత్తశుద్ధిని కలిగించేవి అవుతున్నాయి.

అర్జున, పరిపూర్ణ జ్ఞాననిష్ట లేకపోయినా కామనా దృష్టి లేని సాధకులు యజ్ఞము, దానము, తపస్సు అనే నిత్యకర్మలను మానడానికి వీలులేదు. వాటిని చేసి తీరవలసిందే. ఎందుకంటే అలాంటి వారికి అవి చిత్తశుద్ధి రూపమైన పవిత్రతను కలిగిస్తాయి. పవిత్రతను కలిగించడం అంటే యజ్ఞాది కర్మలు ఆ కర్తల శరీరాలను శుద్ధి చేస్తాయా అనేది ఒక ప్రశ్న. యజ్ఞాదులలో వచ్చే ఫలం అతి సూక్ష్మమైనది. అది ఆయా కర్తలలోని సూక్ష్మాంశమైన మనస్సు మీద మాత్రమే అధికంగా పనిచేయగలుగుతుంది. మనస్సుకు అంటుకున్న మాలిన్యాలు కోరికలే. ఇక్కడి యజ్ఞాది కర్తలు సహజంగానే నిష్కాములు కనుక వీరి మనస్సులలో పేరుకొని ఉన్న కామన రూపమైన మాలిన్యాలను ఇప్పటికీ ఈ కర్మలు తొలగించి ఆ మనస్సులకు నూతన పవిత్రతను తెచ్చిపెడతాయని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. దీనినే చిత్తశుద్ధి అని అంటారు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

భారతి ఎఫ్ఎం 101.3. స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు వివిధ భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. స్టూడియోలో టైం చూస్తే 7 గంటలు దాటి 22:10 కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. సో అందరికీ ముందుగా హ్యాపీ సాటర్డే, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వీకెండ్ అనమాట. సో అసలు లేట్ చేయకుండా కాఫీ టైంతో స్టార్ట్ చేస్తానండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డే స్పెషల్ కూడా ఉందన్నమాట. సో ఇందుకే ఆ డే స్పెషల్ ఏంటి అంటే, ఇవాళ డే స్పెషల్ ఏంటి అంటే, ఇవాళ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అంట, అంటే వలస పక్షుల దినోత్సవం అనమాట. సో మనందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా వలస పక్షుల గురించి. సో ఈరోజు ఎస్పెషల్లీ మనందరం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి, సో వలస పక్షుల దినోత్సవం గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలైతే నేను మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. సో ఈ రోజైతే వలస పక్షుల దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పాను కదా. సో ప్రతి సంవత్సరం లక్షలాది పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తూ ఉంటాయి. ఈ అద్భుతమైన ప్రకృతి ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ వాటి సంరక్షణ అవసరాన్ని తెలియచేయడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అసలు వలస పక్షులు అంటే ఏంటి అంటే, వలస పక్షులు అంటే ఒక ప్రాంతంలో వాతావరణం మారినప్పుడు ఆహారం, నీరు, సురక్షిత ప్రదేశాల కోసం మరో ప్రాంతానికి ప్రయాణించే పక్షులని వలస పక్షులు అంటారనమాట. సో దీనికి ఉదాహరణగా ఇంకా బోల్డ్ అని చెప్తూ ఉంటాను నేను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు అండ్ స్టూడియోలో టైం చూస్తే 7 గంటల దాటి 34 నిమిషాల 30 సెకండ్లకు వస్తుంది అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. సో ఇవాళ డే స్పెషల్లో వలస పక్షుల దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అసలు ఈ వలస పక్షులు ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ఎందుకు వెళ్తూ ఉంటాయి అంటే కనుక, ఉదాహరణకి చలికాలంలో చల్లని ప్రాంతాల నుంచి వేడి ప్రాంతాలకి వస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ కాలం మారినప్పుడు మళ్ళీ అవి తమ స్వస్థలాలకి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అండ్ కొన్ని పక్షులు వేల కిలోమీటర్లు ఎటువంటి GPS లేకుండా ప్రయాణించడం నిజంగా ఆశ్చర్యకరం కదా. సో మనం ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలన్నా మ్యాప్స్ పెట్టుకుంటూ ఉంటాం, GPS యూస్ చేస్తూ ఉంటాం, బట్ అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అది కూడా 1-2 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి అన్నమాట. సో మళ్ళీ తిరిగి వాటి ప్లేస్కి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో నిజంగా ఇది విన్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ అలాగే మన భారతదేశానికి కొన్ని ముఖ్యమైన వలస పక్షులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంతకీ ఆ ముఖ్యమైన వలస పక్షులు ఏంటి అంటే ఈ సాంగ్ తర్వాత చెప్తాను. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నది వివిధ భారతి 101.3 FM విత్ యూర్ RJ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అని మనం ఉన్నాం కాఫీ టైంలో. సో మన దేశానికి వచ్చే కొన్ని ముఖ్యమైన వలస పక్షుల గురించి తెలుసుకుందాం. అవే ఫ్లెమింగో, సైబేరియన్ క్రెయిన్, పెయింటెడ్ స్టార్క్, బార్ హెడెడ్ గూస్ వంటి పక్షులు భారతదేశానికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా వస్తూ ఉంటాయి, బట్ ఇవి కొన్ని ముఖ్యమైన వలస పక్షులు అన్నమాట. సో నిజంగా చెప్పాలి అంటే పక్షులు ప్రకృతికి ఎంతో ముఖ్యమైనవి అన్నమాట. సో వీటి వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడుతుంది, అలాగే విత్తనాల వ్యాప్తి జరుగుతుంది, అలాగే హానికర పురుగులు తగ్గుతాయి, అండ్ ప్రకృతి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. నిజంగా పక్షులు లేని ప్రపంచాన్ని ఊహించగలమా చెప్పండి. ఉదయం పక్షుల కిలకిల రావాలి లేకపోతే ప్రకృతి ఎంత నిశ్శబ్దంగా మారిపోతుందో కదా. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం వలస పక్షుల గురించి. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపు. అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. అందు వలస పక్షుల గురించి తెలుసుకుంటున్నాం కదా. సో వలస పక్షుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే, ప్రపంచంలో కొన్ని వలస పక్షులు ఒక్క ప్రయాణంలోనే 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్తాయంట. అండ్ అలాగే బార్ హెడెడ్ గూస్ అనే పక్షి హిమాలయాల మీదుగా ఎగరగలదంట. అండ్ అలాగే కొన్ని పక్షులు సూర్యుడు, నక్షత్రాలు, గాలి దిశలను చూసి తమ మార్గాన్ని గుర్తుపడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం భారత్లోని పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సులకు వేలాది వలస పక్షులు వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న కాలంలో వలస పక్షులకి ఎన్నో ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. సో ఇంతకీ ఆ ప్రమాదాలు ఏమిటి, అసలు ఆ ప్రమాదాలు ఎదురవకుండా మన వంతు సహాయం ఏం చేయొచ్చు అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. అండ్ వలస పక్షుల గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో తెలుసు తెలియకో మనందరం కూడా పక్షులకి ఎన్నో ప్రమాదాలను సృష్టిస్తూ ఉన్నాం అన్నమాట. సో అది ఏ రకంగా అంటే, సో అడవుల్ని నరికేయడం అండ్ అలాగే నీటి కాలుష్యం చేయడం, అలాగే మనం ఎక్కువగా వాడుతున్న ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానివ్వండి, అలాగే మొబైల్ టవర్ రేడియేషన్స్ కానివ్వండి, అలాగే చాలా కొంతమంది వేటాడుతూ ఉంటారు కదా, సో ఇవన్నీ కూడా వాటిల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా పక్షుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ప్రకృతిని కాపాడడం అంటే పక్షులను కాపాడడమే వలస పక్షుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటి అంటే, వలస పక్షుల సంరక్షణపై అవగాహనను కల్పించడం అన్నమాట. సో ఈ వేసవిలో మనందరం కూడా ఈ వలస పక్షులకి చిన్న చిన్న మనకు చేతనైనంత సహాయాలు అయితే చేయొచ్చు అన్నమాట. ఏ రకంగా అంటే, మన ఇంటి ముందు కొన్ని నీటి పాత్రలు పెట్టడం ద్వారా అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు నాటడం ద్వారా అండ్ అలాగే మన వంతు మనకి ఎక్కువ ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్పి నిర్ణయించుకొని ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడం. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు మనం చేస్తే కనుక నిజంగా ప్రకృతిని మన వంతు రక్షించినట్లే అనమాట. సో 100% ప్రతిదీ కూడా రక్షించలేరు కానీ, బట్ మన వంతు ఎంతో కొంత స్టార్ట్ అయితే చేస్తే మనం కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్స్ కానివ్వండి, సో అవి ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి, సో మీ ఇంటి నుంచి మీ నుంచి ఈ చేంజ్ అయితే అందరూ కూడా పాటించాలి అని చెప్పి. అండ్ ఈ రోజు ఎస్పెషల్లీ వలస పక్షుల దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలి. సో ప్రకృతిని ప్రేమిద్దాం, పక్షులని కాపాడదాం. అండ్ ప్రకృతి బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం అన్నమాట. సో ఇదండి ఈరోజు వలస పక్షుల దినోత్సవం గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందాం కదా. ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్టంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు పనులు చేపట్టామని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొత్తగా 3 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పరిగి రొద్దంలలో బాలికల వసతి గృహాలను, సోమందేపల్లిలో బాలుర వసతి గృహాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22%, చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడ్ను ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న పాల్గొని ప్రసంగించారు.

ప్రారంభిస్తారు. ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. స్టూడియోలో టైం చూస్తే 800 దాటి 3:30 కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లోకి. సో ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ముందుగా మీ అందరికీ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను. సో గోల్డ్ రేట్ ఎలా ఉంది అంటే 24K గోల్డ్ గ్రాము 15,267 రూపాయలు ఉంది. అలాగే 22K గోల్డ్ గ్రాము 13,994 రూపాయలు చూపిస్తుంది అనమాట. అండ్ ఇది మనకి కొంచెం సిటీస్ బట్టి మారుతూ ఉండొచ్చు, చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్ ఉండకపోవచ్చు అన్ని చోట్ల. అండ్ సిల్వర్ రేట్స్ చూసుకున్నట్లయితే కనుక సిల్వర్ గ్రామ్ వచ్చేసి 274 రూపాయల 80 పైసలు, అలాగే సిల్వర్ కేజీ 274,800గా ఉందన్నమాట. అండ్ ఇది కూడా సేమ్ సిటీస్ని బట్టి చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట ప్రైజెస్లో, ఇదే ఫిక్స్డ్గా ఉండదు అన్ని చోట్ల కూడా. ఇదండి మరి గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్. ఇంకా గోల్డ్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: ఎస్, అజ్ఞాతవాసి మూవీలో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు అనిరుద్ధ్ రవిచందర్, అలాగే మ్యూజిక్ అందించిన వారు కూడా అనిరుద్ధ్ రవిచందర్ అండ్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో నెక్స్ట్ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ చూసినట్లయితే కనుక పెట్రోల్ వచ్చేసి లీటర్ 109.63 రూపాయలుగా చూపిస్తుంది అండ్ ఇది కూడా సిటీస్ బట్టి మారుతూ ఉంటుంది. అండ్ అలాగే డీజిల్ రేట్ చూసుకున్నట్లయితే కనుక 97.47 రూపాయలు అయితే చూపిస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజు పెట్రోల్ అండ్ డీజిల్ అప్డేట్. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే చెప్తూ ఉంటాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటరీకి అందించారు.

0: ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు అంటే, మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: మీరుంటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో కొన్ని ఆరోగ్య జాగ్రత్తల గురించి అయితే తెలుసుకుందాం, ఎందుకంటే ఇది అసలే వేసవి కాలం కాబట్టి. సో వేసవిలో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని ఆరోగ్య జాగ్రత్తల గురించి తీసుకుందాం, ఎందుకంటే ఎండలు చాలా మండిపోతున్నాయి కదా. సో బయట అడుగు పెట్టాలంటేనే చాలా భయం వేస్తుంది. సో ఇలాంటి సమయంలో మనం మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వడదెబ్బ నుంచి ఎలా మనల్ని రక్షించుకోవాలి, సో ఇలాంటి అన్ని విషయాల మీద సో నేనైతే మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఎస్, కేర్ ఆఫ్ కంచరపాల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఈ సాంగ్ పాడిన వారు అనురాగ్ కులకర్ణి, అండ్ మ్యూజిక్ అందించిన వారు స్పీకర్ అగస్తి, అలాగే లిరిసిస్ట్ విశ్వ. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో వేసవి కాలంలో ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద అయితే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ముఖ్యంగా వేసవిలో ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసుకుందాం ముందుగా. సో వేసవిలో ఎక్కువగా మనకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటే, ఎక్కువ వడదెబ్బ తగులుతూ ఉంటుంది, చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, చాలాసార్లు తలనొప్పి వస్తుంది, అండ్ అలసటగా ఉంటుంది, అండ్ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము, అండ్ చాలా చర్మ సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా పిల్లలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వేసవి కాలంలో. సో ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటి అంటే కనుక, వేసవిలో ఎక్కువగా నీళ్లు తాగడం అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ విషయం అందరికీ తెలుసు, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పేసి, బట్ మనం ఫాలో అవ్వం అన్నమాట. బట్ ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి, వేసవి కాలంలో అయినా నీళ్ళైతే ఖచ్చితంగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్లు నీరు తాగాలన్నమాట. సో మరి ఎక్కువ తాగలేమో అనుకుంటే అట్లీస్ట్ 4 లీటర్లైనా నీళ్లు తాగేలాగా చూసుకోండి ఎవ్రీడే. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీతో పాటు ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకెళ్ళండి. అండ్ అలాగే మధ్య మధ్యలో కొబ్బరి నీళ్లు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, నిమ్మరసం కానివ్వండి, అలాంటి పానీయాలైతే మీరు తీసుకుంటూ ఉంటే కనుక ఈ ఎండాకాలంలో కొన్ని వడదెబ్బ లాంటివి కానివ్వండి, డిహైడ్రేషన్ సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇంకా దీని గురించి బోల్డ్ లేని విషయాలు అయితే మాట్లాడుకుందాం. బట్ నీరు తాగడం ఎంత ఇంపార్టెంట్ అంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతూ ఉంటారనమాట. సో దాహం అయిపోతే నీళ్లు తాగరు అనమాట. సో అలా కాకుండా దాహం వేసినా వేయకపోయినా, సో రోజుకి 4 లీటర్ వాటర్ తాగాలి అని చెప్పేసి మీరు గట్టిగా అనుకొని, సో 1 అవర్కు ఆర్ 2 అవర్స్కు ఇంత క్వాంటిటీ వాటర్ అయితే డెఫినెట్గా తాగుతూ ఉండాలి, ఆర్ ఎల్స్ గంటకు ఒక గ్లాస్ అయినా వాటర్ తాగుతూ ఉండాలి అని చెప్పి పెట్టేసుకోవాలి మీరు. సో రోజు అలా వాటర్ని తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకా బోల్డని విషయాలు అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

ఎస్, చలో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు అనురాగ్ కులకర్ణి, అండ్ మ్యూజిక్ అందించిన వారు మహతి స్వరసాగర్, అండ్ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల రవికుమార్. అండ్ మనం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ఉన్నాం. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో వేసవిలో ముఖ్యంగా తినాల్సిన ఆహారం ఏంటి, సో ఆహారం అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ వేసవిలో అంటే కనుక, సో కొంచెం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అవి ఏంటి అంటే కీరా దోశ కానివ్వండి, పుచ్చకాయ, అలాగే నిమ్మరసం, మజ్జిగ, అండ్ అలాగే తేలికపాటి ఆహారం అంటే ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ అనమాట. అండ్ అలాగే సీజనల్ ఫ్రూట్. సో ఈ వేసవి కాలంలో మామిడికాయలు అయితే తప్పకుండా అందరు ఇష్టపడేస్తూ ఉంటారు కాబట్టి, సో మామిడికాయలు కూడా తినొచ్చు. అలా అని చెప్పి మరి ఎక్కువ తినకూడదు అనమాట, ఎక్కువ మామిడికాయలు, సో లిమిట్గా తినాలి. అండ్ మామిడికాయ కూడా మంచిదే. అయితే అసలు వేసవిలో కొన్ని ఫుడ్స్ అయితే తినకుండా ఉండడం చాలా బెటర్ అనమాట. సో ఎందుకు అంటే గనక వేసవి కాలంలో ఎలాంటి ఫుడ్స్ తినకూడదు అంటే, ఎక్కువ మసాలా ఉన్న ఆహారం కానివ్వండి, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి, ఎక్కువ జంక్ ఫుడ్ కానివ్వండి. సో ఇలాంటివి అసలు వేసవి కాలంలో తినకుండా ఉంటే చాలా మంచిదనమాట. సో ఇంకా ఇలాంటి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. గీతా గోవిందంలో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు సిద్ధ శ్రీరామ్, అండ్ అలాగే మ్యూజిక్ అందించిన వారు గోపి సుందర్, అలాగే లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు అన్నమాట. ఇక గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో వేసవి కాలంలో ఎక్కువగా సో అందరూ ఫేస్ చేసేది ఏంటంటే వడదెబ్బ అన్నమాట. సో వడదెబ్బ నుండి అసలు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, అండ్ అసలు వడదెబ్బ ఎందుకు వస్తుంది అంటే ఎండలో ఎక్కువసేపు తిరగడం వల్ల ఈ వడదెబ్బ వచ్చే ప్రమాదం అయితే ఉందన్నమాట. సో వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక తల తిరగడం, అధిక చెమట, వాంతులు, బలహీనత, సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా వడదెబ్బ తగిలినప్పుడు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వడదెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే కనుక వీలైనంత వరకు కూడా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్ళకండి. అది చాలా ఎమర్జెన్సీ, తప్పదు వెళ్ళాలి అంటే తప్పద, మిగిలిన టైంలో ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకోండి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అయితే బయటికి వెళ్ళకండి. అండ్ ఇన్ కేసు వెళ్ళాలి అంటే కనుక ఈ ఎండాకాలంలో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు గొడుగు లేదా టోపీ అయితే డెఫినెట్గా మీరు మీ వెంట తీసుకువెళ్ళండి. అండ్ చాలా లైట్ కలర్ దుస్తులను అయితే ధరించండి. సో లైట్ కలర్ దుస్తులు చాలా కాటన్ కానివ్వండి, ఇలాంటి లైట్ కలర్ అండ్ కాటన్ వేర్ వేసుకుంటే కనుక మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా ఇలాంటి కొన్ని టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. ఈ నగరానికి ఏమైంది మూవీలో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు అనురాగ్ కులకర్ణి అండ్ అలాగే మనీషా ఈరబాతిని, అలాగే మ్యూజిక్ అందించిన వారు వివేక్ సాగర్, లిరిసిస్ట్ కృష్ణకాంత. అండ్ వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక వేసవి కాలంలో చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. సో చర్మ సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ అయితే రాసుకోవాలి అనమాట. అండ్ అలాగే మీ ఫేస్ని తరచూ కూడా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఎక్కువ స్వెట్టింగ్ చెమట పడుతూ ఉంటే గనక ఎక్కువ శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ అలాగే కొన్ని ఆరోగ్యకరమైనటువంటి చిట్కాలు ఏం పాటించవచ్చు ఈ వేసవి కాలంలో అంటే గనక, సో చక్కగా ఉదయాన్నే త్వరగా లేవడం మంచిది. అండ్ ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే మంచిది. అండ్ రోజు కొంత వ్యాయామం చేయడం చాలా మంచిది. ఎందుకంటే సో చాలా మంది కూడా చెప్తూ ఉంటారు వేసవి కాలంలో ఇఫ్ యూ వాంట్ లూజ్ యువర్ వెయిట్, అంటే వెయిట్ ఎవరైనా తగ్గాలి అనుకుంటే గనక మంచిగా ఎక్సర్సైజెస్ అవి చేస్తే వేసవి కాలం వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే తగినంత నిద్రపోవడం అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే గనక మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. సో వేసవిలో ఆరోగ్య జాగ్రత్తలు మీకు చాలా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా తప్పకుండా పాటించండి. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 8:58 కా వస్తుంది. సో గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ కూడా అయిపోవచ్చింది కాబట్టి. సో నెక్స్ట్ జోరుగా హుషారుగాలో కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేస్తూ ఉంటాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఎస్ హుషారు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు సిద్ధు శ్రీరామ్ అండ్ మ్యూజిక్ అందించిన వారు రాధాన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. అస్సాం తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం రేపు సమావేశం కానుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఈ నెల 12న కొలువు తీరనుందని ఆయన వెల్లడించారు. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సింగపూర్లో అధికారికంగా పర్యటించనున్నారు. ఖరీఫ్ పంట కాలానికి రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు సిద్దంగా ఉన్నాయని, ఈ నెల 15 నుంచి కాలువలకు విడతల వారీగా సాగునీరు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్టంలో సహాయ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు ఉంటుందని, అదే రోజున కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్టంలోని 5 చోట్ల బేలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని చెత్త సంపద కేంద్రంలో ఈ యంత్రాన్ని ప్రారంభిస్తారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట వ్యాప్తంగా హబ్ స్పోక్ నమూనాలో దీన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 216 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. వీరికి పోస్టులు కేటాయించేందుకు ఈరోజు జూమ్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఇన్ఛార్జ్ డీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు. సెకండరీ హెల్త్ సంచాలకుల పరిధిలో ఒప్పంద పద్దతిలో పనిచేస్తున్న 20 మంది, పొరుగు సేవల పద్దతిలో పనిచేస్తున్న 98 మంది ఏఎన్ఎంలను మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. వీరి సేవలు 2027 మార్చి వరకు కొనసాగుతాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లోకి. ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో కొన్ని సామెతల గురించి తెలుసుకుందాం అనమాట. ఎందుకు అంటే మన తెలుగు భాషలో ఎన్నో మధురమైన సామెతలు ఉన్నాయి. సో చిన్న మాటలో పెద్ద జీవిత సత్యాన్ని చెప్పేవి సామెతలు అనమాట. పెద్దల అనుభవం, జీవితం నేర్పిన పాఠాలు ఇవన్నీ కూడా సామెతల రూపంలో మనకు అందాయి. సో పెద్దవాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటాయి సామెతల గురించి, బట్ ఈ జనరేషన్లో చాలా మంది పిల్లలకి తెలియకపోవచ్చు అసలు సామెతలు అంటే ఏమిటి, అసలు ఈ సామెతల్ని ఏ సందర్భంలో చెప్తూ ఉంటారు, ఎందుకు చెప్తూ ఉంటారు. సో చాలా మంది సామెతను చెప్తారు, మనం వింటూ ఉంటాం, కానీ ఆ సామెత అర్థం తెలియదు కదా. సో దాని గురించి ఈరోజు కొన్ని తెలుగు సామెతల గురించి అండ్ వాటిని ఏ సందర్భంలో యూజ్ చేస్తారు అండ్ వాటికి సంబంధించిన చిన్ని కథల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అండ్ మీకు కూడా

చాలా సామెతలు తెలిసే ఉంటాయి కదా. సో ఎవరికైనా ఈ సామెత తెలుసు అనిపిస్తే గనక, సో నాకు ఈ సామెత తెలుసు అని చెప్పండి. సో ఎనివి, మీరు సామెతల్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిపించేస్తాను. ఆ సాంగ్ తర్వాత సామెతల గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

ఎస్, కృష్ణార్జున యుద్ధం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు పుట్ట పెంచల్ దాసు, అలాగే మ్యూజిక్ అందించిన వారు హిప్ హాప్ తమీజ అండ్ లిరిసిస్ట్ పుట్ట పెంచల్ దాస్ గారు. ఎనివే మరి జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో సామెతల గురించి తెలుసుకుంటున్నాం కదా. సో ముందుగా నేను చెప్పబోయే సామెత పాలకి పిల్లిని కాపల పెట్టినట్టు. సో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, అంటే పాలకి పిల్లిని కాపలా పెట్టినట్టు అంటే అర్థం ఏమిటంటే పాలని కాపాడమని చెప్పి పిల్లికి అప్పగించడం అంటే దొంగ చేతిలో దొంగతనం చేయడానికి ఒక కీ అప్పగించినట్లు అన్నమాట. అంటే నమ్మకం లేని వారికి లేదా స్వార్థపరులకి ఒక ముఖ్యమైన పనిని అప్పగిస్తే ఆ పనిని వారు చెడగొడతారు అన్నమాట. సో పాలని కాపాడమని చెప్పి పిల్లికి అప్పగిస్తే ఏమవుతుంది, పిల్లి పాలు తాగేస్తుంది. అలాగే దొంగ చేతిలో ఇంటి తాళం పెడితే ఏమవుతుంది, దొంగే దొంగతనం చేస్తూ ఉంటాడు అన్నమాట. సో అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ముఖ్యమైన బాధ్యతను ఆ పనికి అస్సలు పనికిరాని లేదా దానికి హాని చేసే వ్యక్తికి అప్పగించకూడదు అనమాట. సో అలా అప్పగించినప్పుడు ఇన్ కేస్ అలా ఎవరైనా అప్పగిస్తే ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారనమాట. సో ఇంకా ఇలాంటి సామెతల గురించి అయితే తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జీ దీపో.

0: అది జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. మహానటి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు సునీత అండ్ అలాగే మ్యూజిక్ అందించిన వారు మిక్కీ జే మేయర్ అలాగే లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అండ్ మనమున్న జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో అండ్ తెలుగు సామెతల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ సామెత ఏంటి అంటే గనక వాన వచ్చిన తర్వాత గొడుగు కొనడం అనమాట. సో మీకు సామెతలోనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్తానమాట. సో ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా గొడుగు కొనలేదనమాట, తన దగ్గర అసలు గొడుగు లేదనమాట. సో ఒకరోజు భారీ వర్షం పడిపోయింది, ఆ వర్షంలో తను ఫుల్గా తడిచిపోయాడు అనమాట. ఆ తర్వాత ఒక గొడుగు కొనుక్కున్నాడనమాట. సో అంతా అయిపోయాక నీ గొడుగు కొనుక్కుంటే ప్రయోజనం ఏముంది చెప్పండి, తడవాల్సిందంతా తడిచిపోయాడు కదా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం కంటే కూడా సమస్య రాకముందే జాగ్రత్త పడడం బెటర్ అనమాట. సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సామెతల గురించి అయితే మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. నిన్ను కోరి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు కార్తీక్ అండ్ చిన్మయి, అలాగే మ్యూజిక్ అందించిన వారు గోపి సుందర్ అన్నమాట. ఇక జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో అయితే మనం తెలుగు సామెతల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ తెలుగు సామెత ఏమిటి అంటే ఎద్దు ముందు వీణ వాయించినట్టు అనమాట. సో ఇక్కడ కథ ఏంటి అంటే ఒక సంగీతకారుడు ఒక ఎద్దు ముందు వీణ వాయిస్తూ ఉంటాడనమాట. కానీ ఎద్దుకి ఆ సంగీతం అర్థం కాదనమాట. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అర్థం చేసుకోలేని వ్యక్తికి మంచి విషయాలు చెప్పడం వృధా అనమాట. సో చాలామందికి మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు, మన మాట వినరు, ఎంత మంచి చెప్పినా కూడా అది ఫాలో అవ్వరు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో అర్థం చేసుకోలేని వ్యక్తికి మంచి విషయాలు చెప్పడం కూడా వృధా అనమాట. అలాంటప్పుడు ఈ సామెతను అయితే ఉపయోగిస్తారు అనమాట. ఇంకా బోల్డ్ని సామెతల గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. పెళ్లి చూపుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు అమృత వర్షిణి, అలాగే మ్యూజిక్ అందించిన వారు వివేక్ సాగర్, అలాగే లిరిసిస్ట్ శ్రేష్ట. సో ఈరోజు జోరుగా జరగ ప్రోగ్రాంలో తెలుగు సామెతల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ సామెత ఏంటి అంటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు. అంటే ఒక వ్యాపారి మంచి చెట్టు పేరు చెప్పి నాసిరకం పండ్లు అమ్మేవాడనమాట. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేరు గొప్పగా చెప్పి నాణ్యత లేని పని చేయడం అనమాట. సో మీరు నిజంగా చూసినట్లయితే కనుక చాలా చోట్ల బయట కానివ్వండి, ఈ మధ్య సోషల్ మీడియాస్లో ట్రెండింగ్ అవుతున్న వాళ్ళని కానివ్వండి, సో వాళ్ళు మీకు చూపించేవి కానీ చెప్పేవి కానీ చాలా మంచి బ్రాండ్స్ లాగా చెప్తారు, చూపించినప్పుడు మంచి బ్రాండ్స్వి చూపిస్తూ ఉంటారు. బట్ మనం కొనుక్కున్న టైంకి ఏమవుతుందంటే అవి ఇలాగే నాణ్యత లేకుండా నాసిరకంగా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఈ సామెత వాడచ్చు అనమాట, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు అని చెప్పేసి. సో ఇంకా బోల్డ్ని సామెతల గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. సో RX 100 మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు అనురాగ్ కులకర్ణి, అలాగే మ్యూజిక్ అందించిన వారు చైతన్య భరద్వాజ్, అలాగే లిరిసిస్ట్ చైతన్య వర్మ. అండ్ జోర్గా హుషారుగా ప్రోగ్రాంలో తెలుగు సామెతల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ సామెత ఏంటి అంటే పాముకి పాలు పోసినట్టు. అంటే ఒక చిన్న కథ చెప్తాను. సో ఒక రైతు ఉండేవాడు అనమాట. ఆ రైతు ఎప్పుడు కూడా ఒక పాముకి పాలు పోసి పెంచుతూ ఉండేవాడు అనమాట. సో తనే పెంచుకుంటున్నాడు కదా, అదొక పెట్ పాములాగా. అయితే ఒకరోజు అదే అతన్ని కాటేసిందనమాట. సో చివరికి ఆ పామే అతన్ని కాటేసిందనమాట. సో ఇక్కడ అర్థం ఏంటి అంటే గనక చెడువారికి సహాయం చేస్తే చివరికి మీకే నష్టం జరుగుతుంది అనమాట. సో సహాయం ఎవరికి చేయాలి? ఎప్పుడు కూడా మంచి వాళ్ళకే చేయాలన్నమాట. వాళ్ళు చెడ్డవాళ్ళు అని తెలిసినప్పుడు మీరు గనక సహాయం చేస్తే చివరికి మీకే నష్టం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి సందర్భంలో మీరు ఈ సామెతను అయితే వాడచ్చు అనమాట, పాముకి పాలు పోసినట్లే అని చెప్పేసి. ఇంకా బోల్డని సామెతల గురించి అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.

0: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
0: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
0: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
0: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజీ దీపు. అండ్ మనం అన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో, అండ్ తెలుగు సామెతల గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ సామెత ఏమిటి అంటే చిన్న చీమ కూడా కుడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే దీని అర్థం ఒక చిన్న పిల్లాడు తన పక్క నుంచి ఒక చిన్న చీమ వెళ్తుంటే అది చీమే కదా అని చెప్పేసి చాలా తక్కువగా చూశాడనమాట. కానీ ఆ చీమ కుట్టగానే అప్పుడు తెలిసింది అనమాట వాడికి ఆ బాధ ఏంటో. సో చీమ చిన్నదైనా సరే కుడుతుందనమాట. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే చిన్నవారిని లేదా చిన్న విషయాలని కూడా మనం ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదనమాట. సో చిన్న చీమ ఎలా కుడుతుందో అలాగే చిన్నవాళ్ళను కానీ చిన్న విషయాలను కూడా ఎప్పుడూ అసలు తక్కువ అంచనా వేయకూడదనమాట. ఇదండి ఈరోజు మరి జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ తెలుగు సామెతల గురించి అయితే బోల్డన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇంకా బోల్డన్ కబుర్లు అయితే చెప్పుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్టంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొత్తగా 3 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పరిగి రొద్దంలలో బాలికల వసతి గృహాలను, సోమందేపల్లిలో బాలుర వసతి గృహాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22%, చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడ్ను ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్టంలోని 5 చోట్ల బేలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో చెత్త సంపద కేంద్రంలో ఈ యంత్రాన్ని ప్రారంభిస్తారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి ఈ నెల 13న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 30 సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకుని ఎన్డీఏ విజయం సాధించింది. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణిని ప్రభుత్వం నియమించింది. భారత సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన వ్యవహరించనున్నారు. జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ 2026కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ చైర్మన్

ఎఫ్ఎం 101.3. స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 5:55 కావస్తుంది. మనం ఎంజాయ్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రామ్ లోకి. సో ఇవాళ హరివిల్లు ప్రోగ్రామ్ లో బోల్డ్ అని క్వశ్చన్స్ తో అయితే నేను రెడీగా ఉన్నానమాట. సో నేను అడిగే క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866241414. అండ్ ఈ రోజు హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866241414. అండ్ ఈ ప్రతి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అని మనం ఉన్నాం హరవిల్లు ప్రోగ్రామ్ లో. సో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఎవరు పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే సౌజన్య గారు పంపిస్తున్నారు కడప నుంచి వినయ్. ఓకే, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ పల్లవి పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు గారు, మీ ప్రశ్నకి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే లోషిత నూజివీడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి తిరువీధుల శ్రీనివాసరావు గారు పంపిస్తున్నారు, జస్ట్ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. ఎనీవే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో లిజనర్స్ అంటూ పంపిస్తున్నారు. ఎవరు అంటే గనక ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, కోనసీమ జిల్లా శంకర్ గుప్తా మచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ అంటూ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి, మీరు అడిగిన క్వశ్చన్కి ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ ఏ దేశంలో ఉందంటే అంటే

కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేశారు పల్కా సత్యనారాయణ కృష్ణకుమారి గారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ పంపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కప్పాపుర గ్రామం నుండి బట్ట సూర్యారావు మహాలక్ష్మి దేవంగ గారు పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే నెక్స్ట్ బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు వినయ్ కడప నుంచి పంపిస్తున్నారు. గుడ్ మార్నింగ్ దీపు ఎలా ఉన్నారు అంటే పంపించేస్తున్నారు. అండ్ కొంతమంది జస్ట్ విషెస్ చెప్తున్నారు, అలాగే ఇంకొంతమంది బర్త్డే విషెస్ చెప్పండి అంటే అడుగుతున్నారు. బట్ బర్త్డే విషెస్ కానివ్వండి లేదంటే గుడ్ మార్నింగ్ విషెస్ కానివ్వండి, చెప్పే ప్రోగ్రాం కాదు ఇది. సో నేను ఏదైనా క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే చక్కగా ఆన్సర్ అలాగే మీ పేరు ఊరు టైప్ చేసి నాకు పంపించేసేయండి. పంపించేసిన నెంబర్ 0866244814. అండ్ ఇప్పుడైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది అంటే కెనడా అన్నమాట. సో దీని తీరరేఖ పొడవు 2,02,080 కిలోమీటర్లు ఉంటుందంట. సో నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసాను, బట్ స్టిల్ కొన్ని మెసేజెస్ అయితే వచ్చినాయి అనమాట. సో పంపించారు కాబట్టి వాళ్ళ పేరు చదివేస్తాను. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు, ఎస్ కెనడా అని రైట్ ఆన్సర్ పంపించేశారు. సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244884. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండని వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం తీవరాజే దీపు. అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. అండ్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, గంగానదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పేసి. సో చాలా మెసేజ్లు అయితే వచ్చేసింది, సో ఎవరెవరు పంపించారో చూసేద్దాం.

సో మెసేజ్ అయితే పంపించేస్తున్నారు. లోషిత నోజివ్యూ నుంచి పంపిస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కొంచెం నీట్గా పంపిస్తే బాగుండదు కదా, ఏదో ఒక మనిషిని పిలిచినట్టు చాలా సింపుల్గా పంపించేశారు అనమాట. ఎనీవే, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కడప వినయ్, ఉత్తమ్, రెడ్డి, నిషిత పంపించేస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక మల్లికార్జున, అభిరామ్, కేశవానగర్ నుంచి, ధర్మవరం నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు, గంగా నదిని బంగ్లాదేశ్లో అంటూ ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గోపాలరావు గారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటే పంపించేస్తున్నారు, కోనసీమ జిల్లా శంకర్ గుప్తం, ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీకుమారి గారు పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే తిరుపతి నుండి నాగమునయ్య, సుమలత, సెమంత్, రుచిశ్ర శ్రీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు, రాణి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ పెడన

జోగానందరావు కాలనీ నుంచి కూడా అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. సో చాలా మంది పంపించారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో అండ్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు అనమాట. నెక్స్ట్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఆంటోనీ గారు ఆరోగ్య స్వామి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సంగీత మలయాళ ముంబై నుంచి పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అంటే పద్మానది అనమాట. సో పద్మానది అని పిలుస్తారు అనమాట. సో ఇప్పుడు ఒక్క మెసేజ్ వచ్చింది, చెల్ల పందిరాంపురం నుంచి మనీషా మధురై తమిళనాడు నుంచి. ఎస్, మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఎనివే చదువుతున్నప్పుడే పంపించారు కాబట్టి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలో కల్లా అతి పెద్ద ఇతిహాసం ఏంటి? సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఇతిహాసం ఏది? సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్ మీరు వింటున్నారు వివిధ భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్న మారివెళ్ళు ప్రోగ్రామ్ లో. సో ఇందాక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ఇతిహాసం ఏది అని చెప్పి నాకు తెలుసు. దీనికి కూడా బోల్డ్ అని మెసేజ్లు వచ్చినాయి, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కదా. ఎనివే మరి పెడన నుంచి జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్త, మచంట, పెద్దరాజు అండ్ లక్ష్మీకుమారి గారు పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కడప నుంచి వినయ్ ఆదిత్య సమంత పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్స్. సో ఇందాకడ సారీ కోనసీమ జిల్లా శంకర్ గారు కూడా ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ నుంచి తిరువీధుల శ్రీనివాసరావు గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యభార్గవి తాడిపత్రి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి మానస గారు రాంగ్ ఆన్సర్ పంపించారు, భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే అభిరామ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశాడు. అండ్ అలాగే సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంగీత మల్యాళ ముంబై నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ సత్య సాయి డిస్టిక్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ లోషిత నూజివీడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక శ్రీరామ్ ఖమ్మం నుంచి మీరు రెండు ఆన్సర్లు పంపించారు, బట్ అందులో ఒకటే రైట్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు మా మనవుడు భువన్ రామ్ అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు.

సో ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయన్నమాట. సో ఇది మనకి సంబంధించింది కాబట్టి వెంటనే చాలా మంది ఆన్సర్లు చెప్పేస్తున్నారు కదా. ఎనీవే, నెక్స్ట్ పి బాను ఓబుల్ రెడ్డి ఫ్రమ్ పులివెందుల నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సంతోష్ కుమార్ గారు శివ శ్రావ్య కర్నూలు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇందుకు ఆన్సర్ ఏంటి అంటే, ప్రపంచంలోకి వెళ్ళిన అతిపెద్ద ఇతిహాసం ఏది అంటే మహాభారతం అనమాట. సో మహాభారతం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మహిళలకు ఓటు హక్కు కలిగించిన తొలి దేశం ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మహిళలకు ఓటు హక్కు కలిగించిన తొలి దేశం ఏది? సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866244888. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ దీపు.

0: ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. మహిళలకు ఓటు హక్కు కలిగిన తొలి దేశం ఏది అని అడిగాను కదా, సో రైట్ ఆన్సర్ పంపించారు చాలా మంది. చెల్ల పందిమార్ అండ్ మోనిష మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే అబ్దుల్ కలాం ఆషిక్ ఇలాకి పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం డిస్టిక్ నుంచి సత్యభార్గి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ పి భాను ఓబుల రెడ్డి గారు పులివెందుల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే వినయ్ కావ్య రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే సంతోష్ కుమార్ శివ సావ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే కోనసీమ జిల్లా శంకర్ గుప్తా మచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక గోపాలరావు గారు ఖమ్మం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎనివే, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే న్యూజిలాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో న్యూజిలాండ్ పంపిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సమయం 10:45 కావస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ డి అనూష, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ డి అనూష గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ డి అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో

0: ఈ బీపీ షుగర్ థైరాయిడ్తో పాటు ఇంకొక ఆరోగ్య సమస్య కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడగటము, దానికి సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా చేస్తున్నారండి. ఫ్యాటీ లివర్, ఈ ఫ్యాటీ లివర్లు చాలా బయటపడుతున్నాయి, సైలెంట్ కిల్లర్గా బయటపడుతున్నాయి అన్నట్టుగా వింటున్నాము డాక్టర్ గారు. ఏమిటి డాక్టర్ అనుష గారు, ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, అసలు దాని గురించి ఒకసారి వివరించండి.
1: నమస్కారం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది మనకు తెలియకుండానే మన జనరల్ గా చూస్తున్న ఒక ఆరోగ్య సమస్య అండి. ఫ్యాటీ లివర్ అనేది చాలా మందికి మీరు అన్నట్టు సైలెంట్ డిసీజ్ కింద ఉందండి. పొట్ట ఇన్ఫెక్షన్ అనో లేకపోతే ఇంకేదో యూరిన్ ఇన్ఫెక్షన్ అనో ఇంకేదో దానికోసం మనం పొట్ట స్కానింగ్ చేయించినప్పుడు అలాంటప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది బయటపడుతుందండి. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం జాగ్రత్తతో చూసుకోవాలండి, ఎందుకంటే ఫ్యాటీ లివర్ ని మనం అశ్రద్ధ చేయటానికి వీల్లేదు. అసలు ముందు మనకి ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి అంటే, మన లివర్ లో కొంచెం ఫ్యాట్ ఉండడం అనేది సహజం. కాకపోతే ఎప్పుడైతే ఈ లివర్ వెయిట్ లో 5% కన్నా వెయిట్ కొవ్వు చేరింది అనుకోండి, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువగా మనకి లక్షణాలు ఏమి కనిపించవండి. తర్వాత ఈ ఫ్యాటీ లివర్ లో మనకి చాలా మందికి అపోహ ఏంటంటే ఓన్లీ మందు తాగే వాళ్ళకే లివర్ సమస్యలు వస్తాయి అని. కాకపోతే ఇప్పుడు మనం చూసినాం దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. ఇప్పుడు మనం చూసే ఈ ఫ్యాటీ లివర్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇది చాలా ఎక్కువగా నాష్ అనేది దీని నెక్స్ట్ సమస్య అండి. నాన్ ఆల్కహాలిక్ NAFL అంటాం, అది ఫస్ట్ స్టేజ్. అంటే జనరల్ గా ఈ డయాబెటీస్ వాళ్ళకి కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ జనరల్ గా మనం ఇప్పుడు మనం జనరల్ స్కాన్ లో బయటపడుతుంది అంటున్నాం, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇది మనకి ఫస్ట్. దీని తర్వాత వచ్చే దశ ఏంటంటే అప్పుడు ఓన్లీ ఇది ఫస్ట్ కొవ్వు చేరుతుంది, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. తర్వాత దశలో లివర్ కణాలు కొంచెం వాపు చెందుతాయి. ఆ వాపు ఉన్నప్పుడు మనం ఇందాక మీరు అన్నట్టు నాష్ టియటో హెపటైటిస్ అంటాం. ఈ వాపు తర్వాత ఫైబ్రోసిస్, ఈ ఫైబ్రోసిస్ అంటే గట్టి పడిపోతుంది లివర్. ఈ ఫైబ్రోసిస్ తర్వాత మనకి ఇంకా ఫైనల్ గా సిర్రోసిస్ అంటాం,
0: లివర్ సిర్రోసిస్.
1: లివర్ సిర్రోసిస్ ఇది మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు. ఇప్పుడు ఆల్కహాల్ లివర్ కన్నా కూడా మనం ఈ రెండో రకంది మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే మన జనరల్ పబ్లిక్ లో మనకి జనరల్ స్కాన్స్ లో ఇప్పుడు మనం రేడియాలజిస్ట్ దగ్గర ఒక డేటా తీసుకున్నాం అనుకోండి, ఒక 100 పొట్ట స్కాన్లు చేశారనుకోండి, దాంట్లో 70-80 మందికి మనకి ఫ్యాటీ లివర్ ఏదో ఒక స్టేజ్ 1 కానీ గ్రేడ్ 1 కానివ్వండి గ్రేడ్ 2 కానివ్వండి 70-80% మంది వరకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది చూస్తున్నాం. అంత బాగా ఎక్కువగా పెరిగిపోయిందండి ఇది.
0: డాక్టర్ అనుష్ గారు, ఫ్యాటీ లివర్ అనేటువంటిది మీరు రెండు రకాలుగా చెప్పారు, అంటే మద్యం ఎక్కువగా తాగేటువంటి వాళ్ళకు వచ్చే ఫ్యాటీ లివర్ ఒకటి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేటువంటిది ఒకటి. ఎక్కువగా ఈ మధ్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లు బాగా డయాగ్నోస్ అవుతున్నాయండి అని కూడా చెప్పారు మీరు. ఏ ఫ్యాటీ లివర్ అయినా మీరు చెప్పినట్టు దశ చివరికి సిర్రోటిక్ లివర్ కండిషన్కి వెళ్ళిపోతుంది, నిర్లక్ష్యం చేసి ఆ వ్యాధి తీవ్రత పెరిగితే. అసలు ఏమిటండి మూల కారణం, ఏంటి ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్ అంటే, ఓహో ఫ్యాట్ ఎక్కువగా తినడం వల్లనో లేకపోతే తీసుకోవడం వల్ల వస్తుందేమని ప్రజలు అనుకుంటారు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల అని అంటుంటారు. మీ వైద్యం మీ స్టడీస్ ఏం చెబుతుంది?
1: ఇది ఫ్యాట్ తీసుకునే వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉంటుంది అనేది ఒక అపోహ అండి. చాలా మంది అనుకుంటారు లావు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్యాటీ లివర్ ఉంటుంది అనుకుంటున్నారు, అది కూడా ఒక అపోహ అండి. ఎందుకంటే బయటికి సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనకి థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్ సైడ్ అని ట్రిప్ అంటూ ఉంటాం. ఓన్లీ ఫ్యాట్ తీసుకోవటం అనేది కారణం కాదు, ఫ్యాటీ లివర్ కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్ అండి. అంటే ఇప్పుడు డయాబెటీస్ బీపీ ఇలాంటివి ఎలాగో ఫ్యాటీ లివర్ కూడా అదే కోవలోకి వస్తుంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ కి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బరువు ఎక్కువ ఉండటం, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా శారీరక శ్రమ ఉండకపోవటం, ఇవన్నీ కూడా మనకి ఫ్యాటీ లివర్ కూడా కారణాలండి. ప్లస్ ఈ ఫ్యాటీ లివర్ కి షుగర్ డయాబెటీస్ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ప్లస్ ఇంకొకటి ఇప్పుడు రీసెంట్ గా మనం యువతలో కూడా చూస్తున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చాలా పెద్ద కారణం అండి. ఈ ఎందుకు ఎక్కువగా వస్తుందంటే ఇది రెగ్యులర్ గా చాలా మంది మనలో చాలా మంది రోజుకి 3-4 సార్లు ఇడ్లీ దోశలు వైట్ రైస్ ఇలా హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటుంటాం. ఈ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్న ప్రతిసారి మనకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. జనరల్ గా ఇలా షుగర్ పెరిగినప్పుడు ఇలా బ్లడ్ లో షుగర్ వచ్చినప్పుడు మనకి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రియేట్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ మన బాడీలో ఉండే అన్ని కణాలకి ఈ షుగర్ చేరేలా చేస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ షుగర్ ఇలా 3-4 సార్లు మనం ఎక్కువ ఇలా హై కార్బోహైడ్రేట్ ది హై షుగర్స్ పెంచడం వల్ల ఆ కణాలకు ఉండే ఆ శక్తి తగ్గిపోతుంది, అంటే ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉండే శక్తి పనిచేయటం మానేస్తుంది. అప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి బాడీలో బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే కణాలు మటుకు దాన్ని యూజ్ చేసుకోలేకపోతుంటాయి. సో మనకి ఎప్పుడు నీరసం ఉంటూనే ఉంటుంది. మన బాడీ దానికి కౌంటర్ ఎఫెక్ట్ గా మనకి

0: బ్లడ్లో ఉన్న షుగర్ మొత్తాన్ని ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి మన లివర్లో, మన లివర్ అనేది ఒక స్టోర్ హౌస్ లాంటిది మన బాడీ, ఈ ట్రైగ్లిజరైడ్స్ అన్నిటిని మన లివర్లోకి చేరుస్తుంది. సో మొత్తం డంప్ చేయటం వల్ల లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డయాబెటీస్లోనే కాదండి, ఫ్యాటీ లివర్కి కూడా ముఖ్య కారణం మనకి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం తగ్గించుకోగలిగితే ఈ ఫ్యాటీ లివర్ని కూడా తగ్గించుకోవచ్చు.
1: ఒక రకంగా రెండు ఉపయోగాలు ఉంటాయి, షుగర్ ని కంట్రోల్ లో ఉంచొచ్చు,
0: ఫ్యాటీ లివర్ ని కూడా తగ్గించు. ఇది మెయిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా మంది ఇప్పుడు యువతలో చూస్తున్న ఫ్యాటీ లివర్ కి కారణం ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్. తర్వాత ఈ జనరల్ కారణాలు ఏంటంటే ఈ ఓవర్ వెయిట్, డయాబెటీస్ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం, తర్వాత అసలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ ఎక్కువ, స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా కారణాలండి. ఇందాక మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో అనుకున్నాం, మనం షుగర్ తిన్నా కార్బోహైడ్రేట్స్ తిన్నా చివరికి ఫ్యాట్ కింద మారుతుంది. అది మనం నెయ్యి తినో లేకపోతే నూనె తినోనే మనకి ఫ్యాటీ లివర్ రావాల్సిన అవసరం లేదు. ఇలా హై షుగర్స్ తిన్నా కూడా మనకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సరే డాక్టర్ అనూష్ గారు, ఇప్పుడు బీపీ, షుగర్లు వీటికి కొన్ని లక్షణాలు తెలుస్తుంటాయి, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన, ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ ఆకలి వేయడం, ఇలాంటి కొన్ని ఏదో ప్రాథమిక లక్షణాలు, ఒకసారి ఎందుకైనా మంచిది షుగర్ చూపించుకో అని అంటుంటారు ఈ లక్షణం. అలాగే బీపీకి కూడా కొంచెం ఆవేశపడడం, లేకపోతేనేమో కళ్ళు తిరగడం, తూలొచ్చి పడిపోవడం, కొన్ని లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి డాక్టర్ బీపీ షుగర్లకి. ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏమి తెలుస్తాయండి?
0: ఇది మనం ఇందాక అనుకున్నట్టు అండి, ఇది ఒక సైలెంట్ డిసీజ్ అండి. అంటే దీనికి లక్షణాలు అనేవి, మనకి లివర్కి ఒక గొప్ప గుణం ఉంది ఏంటంటే 70% డ్యామేజ్ అయ్యే వరకు కూడా ఎటువంటి లక్షణాలు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ మనకి బయటపడదండి. ఆ 70% డ్యామేజ్ అయ్యే వరకు అసలు మనకి లక్షణాలే తెలియవు. సో అందుకని దీనికి సింప్టమ్స్ కోసం వెయిట్ చేయటం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ సింప్టమ్స్ అనేది ఇంకా ఆల్రెడీ 70% డ్యామేజ్ అయిపోయి ఉంటుంది మనకి సింప్టమ్స్ వచ్చేసరికి. కాకపోతే కొద్ది మందులో ఇలా ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు రైట్ సైడ్, రైట్ హైపోకాండ్రియం దగ్గర కొంచెం లైట్గా ఇబ్బందిగా నొప్పిలా ఉండటం, కొంచెం అలసట, ఇలాంటి లక్షణాలు రావటం జరగవచ్చు. ప్లస్ అరుగుదల సరిగా లేకపోవటం లాంటివి కొంతమందికి తెలియచ్చు. కాకపోతే చాలా తక్కువ మందికి మొదటిగా అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఇలాంటి లక్షణాలు వస్తాయండి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో మనకి లక్షణాలు ఏవి కనిపించవు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఫైబ్రోసిస్కి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి లక్షణాలు అన్నీ వస్తాయండి. ప్లస్ తర్వాత ఈ ఫైబ్రోసిస్ పెరగడం, ఈ సిర్రోసిస్ పెరిగినప్పుడు మనకి ఇంకా కాళ్ళ వాపులు రావటం, పొట్టలో నీరు చేరటం, జాండీస్ రావటం, ఇవన్నీ ఇంకా స్టేజ్ పెరిగే కొద్దీ లక్షణాలు వస్తాయండి. కాకపోతే మనకి స్టార్టింగ్లో లక్షణాలను బట్టి కనుగొనడం అనేది ఇది చాలా వరకు అసాధ్యం అనే చెప్పాలి.
1: జనరల్ హెల్త్ చెకప్ లోనే తెలియాలి. అందుకనే చెప్తుంటారు డాక్టర్లు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఏ ఇబ్బంది లేకపోయినా జనరల్ హెల్త్
0: ఇయర్లీ ఒకసారి జనరల్ హెల్త్ చెకప్, లివర్ ఫంక్షన్, బేసిక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే ఎంజైమ్స్ పెరుగుతున్నాయా లేదా, జాండీస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ప్లస్ జనరల్ అల్ట్రాసౌండ్, ఈ జనరల్ అల్ట్రాసౌండ్ లో మనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో 30 ఇయర్స్ దాటాక ప్రతి ఒక్కరు కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి ఈ జనరల్ హెల్త్ చెకప్ విత్ అల్ట్రాసౌండ్ చేయించుకోవడం మంచిది. ఆ అల్ట్రాసౌండ్ లో మనకి ఈ ఫ్యాటీ లివర్ గ్రేడ్ని బట్టి మనకి డాక్టర్స్ ఒకవేళ అవసరమైతే ఫైబ్రో స్కాన్ అనేది సజెస్ట్ చేస్తారండి. ఈ ఫైబ్రో స్కాన్ లో మనకి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా లివర్ ఫైబ్రోసిస్ ఉందా లేదా, సిర్రోసిస్ అవుతుందా లేదా, అంటే స్టేజింగ్ కోసం మాత్రమే మనకి ఫైబ్రో స్కాన్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ జనరల్ అల్ట్రాసౌండ్ లో మనకి ఉందా లేదా అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ అవసరమైన వాళ్ళకి చేపిస్తుంటాం.
1: మరి లివర్ ఫంక్షన్ టెస్ట్ కి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు?
0: లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ అది. ఆ బ్లడ్ టెస్ట్ లో మనకి ఆ లివర్ ఎంజైమ్స్ అంటే ఇందాక అనుకున్నాం ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇట్లా, అలాంటప్పుడు మనకి కొన్ని మార్కర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు SGOT, SGPT లివర్ ఎంజైమ్స్ అంటాం, అవి పెరగటం, కొద్ది మందికి జాండీస్ కూడా, కామెర్లు కూడా ఉండొచ్చండి కొద్ది మంది. కొంచెం మైల్డ్గా అంటే మనకి బిలిరూబిన్ 2 దాటితే గానీ మనకి బయటికి కనిపిదు పచ్చ కామెర్లు లాగా, కాకపోతే ఒక్కొక్కసారి 1.8, 1.9 ఇలా ఉన్నా మనకి బయటికి తెలీదు. ఓన్లీ బ్లడ్ టెస్ట్ లో ఓకే లైట్ గా పెరిగింది, కొంచెం ఎంజైమ్స్ పెరిగాయి, ఇలాంటప్పుడు మనకి అల్ట్రాసౌండ్ తీసుకుంటే ఇలాంటి ఫ్యాటీ లివర్ అనేది బయటపడుతుంది.
1: డాక్టర్ అనూష్ గారు, అసలు లివర్ ఫంక్షన్ ఏమిటండి, ఏమిటో చేసే పని ఏమిటి?
0: లివర్ ఇందాక మనం అనుకున్నట్టు స్టోర్ హౌస్ అండి, మొత్తం అన్నిటిని స్టోర్ చేస్తుంది. తర్వాత మనకి ఏమైనా టాక్సిన్స్ ఉన్నా వాటిల్ని డిటాక్సిఫై, ఫిల్టర్ చేస్తుంది. ఇలాంటి చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. B12 ఇవన్నీ స్టోర్ అవుతాయి. పర్టికులర్గా ఈ మెడిసిన్స్ అన్ని ఏది మనం తీసుకున్నా లివర్ ని దాటే మన బాడీలోకి వస్తుందండి.
1: ఒక రకంగా కిడ్నీలు గనక కొన్ని ద్రవాలని ఫిల్టర్ చేస్తున్నట్టు ఘనాహారము, ఘన పదార్థాలన్నీ లివర్ చేస్తూ ఉంటుంది. అంటే జీర్ణ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగంగా చెప్పబడేటువంటి ఈ కాలేయం, లివర్ ఇలాంటి పేర్లతో పిలుస్తుంటాము, మరి దీనికి ఫ్యాటీ లివర్ అనేటువంటిది రాకుండా నివారణ చర్యలు ఏమిటండి?
0: ఈ నివారణ చర్యలండి మనకి ముందు మెయిన్, మనం ఇందాక అనుకున్నట్టు ఇన్సులిన్ రెసిస్టెంట్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్, ముందు డైట్ అనేదే మెయిన్ గా ముఖ్యంగా దీన్ని నివారించుకోవడానికి ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ అంటే పర్టికులర్ గా ఏదో మ్యాజిక్ మెడిసిన్ ట్రీట్మెంట్లు ఉండడం అనేది ఏమీ లేదు. మెయిన్ అది మన చేతుల్లో మాత్రమే ఉంది. ఫస్ట్ డైట్, డైట్ ఇందాక అనుకున్నట్టు హై షుగర్స్ ఉండకూడదు. ముందు షుగర్స్ అన్నింటినీ కట్ ఆఫ్ చేయాలి. అంటే టీ కాఫీలో షుగర్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ పూర్తిగా తగ్గించేయాలి. తర్వాత కార్బోహైడ్రేట్స్, అంటే కార్బోహైడ్రేట్స్ ని మార్చాలి. ఇందాక అనుకున్నట్టు వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్, జొన్నలు, కొర్రలు ఇలాంటి వాటిలు ఆ కార్బోహైడ్రేట్స్ ని చేంజ్ చేయటం వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ సమస్య కొంతవరకు తగ్గుతుందండి. ఆ తర్వాత ప్రోటీన్ ఫుడ్ పెంచుకోవటం, గుడ్ ఫ్యాట్ అంటే నట్స్, నట్స్ లో కూడా ఫ్యాట్ ఉంటుంది అది కాకపోతే గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో హై ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ డైట్ అంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇలాంటివి తీసుకోకుండా ఉండటం, ఇలాంటివి డైట్ లో మనం చేయాల్సిన ముఖ్యమైన చేంజెస్.
1: ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ ఫుడ్,
0: బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ తర్వాత వెజిటబుల్స్ ఎంతగా ఎక్కువగా వీలుంటే అంత ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవటం, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవటం, ప్లస్ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవటం. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది మెయిన్ గా మనకి లివర్ లో చేరే కొవ్వు. సో ఆ ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించుకోవటం. ఆ ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించుకోవడం అంటే ఇందాక మనం అనుకున్నట్టు షుగర్స్ తీసుకోకూడదు, బ్యాడ్ ఫ్యాట్ తీసుకోకూడదు అండి. ఈ షుగర్స్ తీసుకున్నా చివరికి ట్రైగ్లిజరైడ్స్ కిందే మారుతుంది, అది మళ్ళీ లివర్ లో చేరుతుంది. తర్వాత ఇది ఫస్ట్ డైట్ అనేది మెయిన్ కాంపోనెంట్ అంటేనండి. ఇప్పుడు ఒక మనిషి ఒక 80 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 7-10% అంటే ఒక 8 kgs తగ్గారనుకోండి, మోస్ట్లీ వాళ్ళ ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. ఒక 7-10% వెయిట్ లాస్, బాడీ ఉన్న వెయిట్ లో ఒక 7-10% వెయిట్ లాస్ అయినా మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా వరకు నివారించవచ్చు. ఫ్యాటీ లివర్ అనేది ఫస్ట్ ఇనీషియల్ గా గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చు, అంటే పూర్తిగా మనం బ్యాక్ తీసుకొచ్చే రివర్సిబుల్. అది కాకపోతే ఆ స్టేజ్ అని బట్టి అండి. మనకి ఇనీషియల్ స్టేజెస్ లో కొంచెం మైల్డ్ ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది మనం ఇలాంటి మనం ఇప్పుడు చెప్పుకున్న డైట్ చేంజెస్ తో, ఎక్సర్సైజ్ తో, వెయిట్ లాస్ తో మనం మోస్ట్లీ 100% రివర్స్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి ఎప్పుడైతే దాని స్టేజ్ మారి ఫైబ్రోసిస్, సిర్రోసిస్ లకు వెళ్తే మటుకు మనకి దాన్ని మటుకు రివర్స్ చేయలేమండి. సో ఈ ఫ్యాటీ లివర్ అందుకని మనకి ముందుగా గుర్తించటం అనేది ముఖ్యం. రివర్సిబుల్ చేసే స్టేజ్ లో గుర్తిస్తే జాగ్రత్తలు తీసుకున్నప్పుడు టోటల్ గా రివర్స్ చేయొచ్చు.
1: సరే డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ అని నిర్ధారణ అయింది అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చికిత్సా విధానాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అసలు మనం ఇలాంటి ఇబ్బందులు రాకుండా?
0: చికిత్సా విధానాలండి, మోస్ట్లీ మనం అనుకున్నట్టు మందులు అనేది చాలా వరకు తక్కువగానే ఉంటుందండి. అది మనం నెక్స్ట్ స్టేజ్ అంటే సెకండ్ థర్డ్ స్టేజెస్ లో మాత్రమే మనం మందులు ఇవ్వటం అనేది జరుగుతుందండి. అది కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే. కాకపోతే మనకి ఫస్ట్ రివర్సిబుల్ చేసుకోవడానికి మనం చెప్పుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ మాత్రమే మనకి మెయిన్గా ఉపయోగపడుతుంది. దానికి కొద్దిగా హెల్ప్ చేయడానికి ఇప్పుడు చాలా రకాల మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి కొత్తగా ఈ వెయిట్ లాస్ మెడికేషన్ కానివ్వండి, కొన్ని లివర్ సపోర్టివ్స్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్లో ఉంది అప్పుడు లివర్కి కొంచెం సపోర్టివ్ మెడికేషన్ ఇట్లా ఇవ్వటం, కొన్ని విటమిన్స్, కొన్ని మల్టీవిటమిన్స్ ఏంటంటే లివర్ హెల్దీగా గ్రో అవటానికి దానికి ఉపయోగపడడానికి సపోర్టివ్ మెడికేషన్ ఇస్తూ మన ప్రయత్నం చేస్తే మాత్రమే దీనికి పూర్తిగా రివర్సిబుల్ చేసుకోవచ్చు అండి.
1: ఈ ఫ్యాటీ లివర్ కానీ లేదా లివర్లో ఏదైనా అబ్నార్మాలిటీ కానీ ఉన్నట్లయితే ఒళ్ళు దురద పుడుతుంది, అంటే మామూలుగా ఏదైనా ఎలర్జీ ఉంటే దురద పుట్టడం ఒక విధానం, కాకుండా ఈ లివర్లో ఏదైనా ఫంక్షన్లో తేడా కానీ ఫ్యాటీ లివర్ కానీ ఉంటే ఒళ్ళంతా దురదలు వస్తుంది అనే ఒక ఇది అక్కడక్కడ వింటుంటాం డాక్టర్ గారు, ఇది కరెక్టేనా?
0: అది కొంతవరకు కరెక్టేనండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొంతమందికి బిలిరుబిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బిలిరుబిన్ పెరిగినప్పుడు ఇది మన చర్మం కింద పెరిగిపోయినప్పుడు మనకి ఎలర్జీ లాంటిది, దురదలు లాంటివి వస్తాయండి. అది కేవలం ఫ్యాటీ లివర్ అని కాదు, ఆ బిలిరుబిన్ అనేది మనకి చర్మం కింద ఉండడం వల్ల పెరిగిపోవటం వల్ల ఈ దురద అనేది వస్తుంది.
1: ఈ రకంగా కూడా రావడానికి అవకాశం
0: ఉంది. కాబట్టి ఎలర్జీకి వన్ ఆఫ్ ద కాజ్ కూడా మనకి జాండీస్ అంటాం. అంటే ఎలర్జీ ఉంది, ఎందుకు ఉంది, ఒళ్ళంతా దురద వస్తుంది అన్నప్పుడు మనం చెక్ చేసుకునే వాటికి లివర్ ఫంక్షన్ కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకుంటాం.
1: ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఏమైనా మందగిస్తుందా?
0: అది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు లివర్ అనేది మన జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. సో ఈ లివర్ అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి ఆకలి తగ్గటం, అరుగుదల సరిగా లేకపోవటం అనేది చూస్తామండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ డి అనూష గారు, నమస్కారం అండి.
0: నమస్కారం.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్. స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744. 91504.

0: 6 4 7 4 4.
1: ఇప్పటి వరకు ప్రకటించిన కార్యక్రమం విన్నారు. స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 58:48 కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకొక రోజు ఇంకొక షోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను. టిల్ దెన్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. దసరాలు వేగంగా పరిష్కరిస్తేనే ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ పరిష్కరించేలా మంత్రులు అధికారులు శ్రద్ద పెట్టాలని ఆయన సూచించారు. రాష్టంలో చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయమై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుమలలో ఏఐ ఆధారిత అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి ఎదురుచూసే సమయం తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన అనివిట్టి మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని రెడ్క్రాస్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని, తలసేమియా దినోత్సవ కార్యక్రమాలను నిన్న ఘనంగా నిర్వహించారు. పిడుగుపాటు నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పిడుగులు పడటంపై కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా భౌతిక రక్షణ, సామాజిక అవగాహన తదితర అంశాలతో సమగ్ర భద్రతా విధానాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని అమలు చేయనున్నారు. కిశోర బాలికల్లో అనీమియా నిర్మూలనతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎంఎం నాయుడు తెలిపారు. బందలుప్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిశోర్ వికాస్ ప్రత్యేక వేసవి శిబిరాన్ని నిన్న నిర్వహించారు. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీ ట్యూన్ చేసి వింటున్నారు 101.3 వివిధ భారతీయ ఫెమిచరాచి సీతా స్టూడియోస్లో. టైం 11:38 అయితే అలా అలా అలా క్రాస్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అండ్ మీ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి నేను ఇప్పుడే గుడ్ మార్నింగ్ చెప్తానన్నమాట. ఎనీవేస్, మనం సినిమా కబుర్లలో అయితే ఈరోజు కొంతమంది సెలబ్రిటీ స్పెషల్ డేస్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చెప్దాను అనుకుంటున్నాను. సో ఆ సెలబ్రిటీస్ ఎవరు, ఏంటి స్పెషల్, ఏంటి అన్నది చూద్దాము. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఆడపిల్ల అంటూ అశోక్ వనంలో అర్చన కళ్యాణ మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వినేసాం కదా స్టూడియోస్ లో. టైం 11:30, 14 మినిట్స్ అయితే క్రాస్ అయిపోయింది. సో ఏంటి ఈరోజు స్పెషల్ డే? ఎవరు ఆ సెలబ్రిటీస్ అంటే గనక మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్డే అనమాట. May 9, 1989 హైదరాబాద్లో పుట్టారు. అండ్ విజయ్ మూవీస్ ఎక్కువ హిట్ కాకపోయినా ఆడియన్స్లో మాత్రం మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు. మీకు విషయం తెలుసా, విజయ్కి నాటకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, కాబట్టే అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కదా. నువ్విలాలో క్రికెటర్గా తన కెరీర్ని చిన్న క్యారెక్టర్తో అయితే స్టార్ట్ చేశారనమాట తన మూవీ కెరీర్ని. అండ్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ చేసినా సరే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో మాత్రం మంచి పేరుని అయితే సంపాదించుకున్నారు. అండ్ పెళ్లి చూపుల మూవీతో అయితే ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అన్ని డీటెయిల్స్ మన విజయ్ దేవరకొండ గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ టాక్సీ వాలా మూవీ నుంచి. మాటే వినదుగా వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

11:28 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ సినిమా కబుర్లలో మనం మాట్లాడుకుంటున్నాం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి. సో అర్జున్ రెడ్డితో స్టూడెంట్స్ ని తన వైపుకి లాగేసుకున్నాడని చెప్పొచ్చు కదా. తన డైలాగ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడం వల్ల జనాల్లోకి ఈజీగా రీచ్ అయితే సంపాదించేసుకున్నారు. అండ్ టాక్సీ వాలా అండ్ గీత గోవిందల్ లాంటి లవ్ స్టోరీతో అమ్మాయిల మనసును దోచేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏమంటారు రౌడీ గర్ల్స్, ఏమంటారు చెప్పండి. అండ్ డియర్ కామ్రేడ్ అండ్ మహానటి మూవీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు కదా. సో అదన్నమాట సంగతి మన విజయ్ దేవరకొండ గురించి. అండ్ ఇంకొక సెలబ్రిటీతో మీ ముందుకు రాబోతున్నాను. ఆఫ్టర్ దిస్ సాంగ్ వెయిట్ చేస్తూ ఉండండి మన వివిధ భారతి ఎఫ్ఎంలో. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం అయితే అర్జున్ రెడ్డి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఆర్తి ఎఫ్ఎం 101.3. సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మన వివిధ భారతి ఎఫ్ఎం లో. అండ్ మనం ఉన్నాము సినిమా కబులు అండ్ స్టూడియోస్ లో. టైమ్ 11:39 అయితే క్రాస్ అయిపోయింది. సో నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు అండ్ స్పెషల్ ఏంటి అంటే, అచ్చం మన తెలుగు అమ్మాయిలాగా కనిపించే నటి ఎవరు? సాయి పల్లవి. అండ్ ఈరోజు సాయి పల్లవి బర్త్డే అనమాట. May 9, 1992 కోటగిరిలో పుట్టారు. అండ్ జార్జియాలో మెడిసిన్ కూడా చేశారు. అండ్ సౌందర్య లాంటి మరో హీరోయిన్ ఎవరు అంటే సాయి పల్లవి అని టక్కుని చెప్పేస్తారు చాలామంది ఫ్యాన్స్. మరి ఆమె డాన్స్ కనుక చేస్తే నెమలి నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుందని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారనమాట, ఇంక్లూడింగ్ కొరియోగ్రఫర్స్ కూడా. అండ్ తెలుగు లాంగ్వేజ్లోనే కాదు, తమిళ్ మలయాళం మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. అండ్ కళారంగంలో విశేష కృషి చేసిన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం అందించిన కలైమామణి అవార్డును 2025లో 2021 సంవత్సరానికి గాను సాయి పల్లవి అయితే అందుకున్నారనమాట. సో ఆవిడ గురించి ఎంత తక్కువ చెప్పినా, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సో ఆవిడ యాక్టింగ్ కానీ ఎంచుకునే రోల్స్ కానీ అన్నీ చాలా చాలా వెరైటీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి, ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆలస్యం ఎందుకు, మరి సాయి పల్లవి మూవీస్ నుంచి సాంగ్స్ విందామా? ఫిదా మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది, వచ్చిందే మెల్ల పిల్ల మెల్లగా వచ్చిందే. సో సిద్ధాల అశోక్ తేజర్ గారి లిరిక్స్ లో, శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ అందించగా మధుప్రియారామ్ కి అండ్ సింధూరి పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

స్టూడియోస్లో టైం 11:00 దాటి 52 మినిట్స్ క్రాస్ అయిపోయి 53 మినిట్లు కూడా ఎంటర్ అయిపోయాం అనమాట. సో మన సినిమా కబుర్లలో సూపర్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా, లవ్ స్టోరీ మూవీ నుంచి సాంగ్ అయితే ఇప్పుడు విన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీ గురించి కూడా స్పెషల్ ఈరోజు ఏంటి అన్నది చెప్తాను. ప్రేమించుకుందాం రా మూవీ గుర్తుందా మీకు, ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది అది, ఓలున్నారు ఓలు లేరు యాలున్నారు యాలా లేలు అనుకుంటూ ఒక డైలాగ్ భలే ఉంటుంది. ఇక చెప్పింది ఎవరో గుర్తొచ్చిందా మీకు, మన కల్పన రాయండి. ఈరోజు 9th May 1950 కాకినాడలో అయితే పుట్టారు. దాదాపు 430 మూవీస్లో నటించారు. అండ్ నాకు ఇంకో మూవీ కూడా చాలా ఇష్టం కల్పన గారిది, అదేంటంటే జంబలగడి పంబ మూవీలో టేబుల్స్ చెప్తుంటారా, ఆ టేబుల్స్ చెప్పే చోట ఎంత అంటే అసలు నవ్వు పొట్టబట్టుకొని. ఇప్పటికి కూడా సరే జంబలకడి పంబ మూవీ కనుక మనం చూసామంటే పొట్టబట్టుకోవాల్సిందే. ఒక్కొక్క కొన్ని కొన్ని సీన్స్ అసలు ఇలా కూడా తీస్తారా, ఇలా కూడా ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా అన్నట్టుగా డైరెక్ట్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు అని అంటే కొన్ని సీన్స్ పర్టికులర్గా అది అంతా ఆ నటించిన వాళ్ళ గొప్పతనం అనుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ఆ టేబుల్స్ చెప్పే సీన్ అయితే కల్పన గారు చించేశారని చెప్పచ్చు. సో అదనమాట సంగతి. స్టూడియోస్లో టైమ్ 11:54 అయితే క్రాస్ అయిపోయింది. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్తో అయితే మన సినిమా కబుర్ నేను క్లోజ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మీకు తెలుసాలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తోంది, భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి వామ్మో వాయో అంటూ వింటూ ఎంజాయ్ చేయండి మన 101.3 వివిధ భారతి ఎఫ్ఎంలో.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 31న దినేష్ కుమార్ త్రిపాఠి పదవీ విరమణ చేయనున్నారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ 2026కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ చైర్మన్ జేఎన్టీయూ కే ఉపకులపతి సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు తెలిపారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు తిరిగి 18న ఇంజనీరింగ్, 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సింగపూర్లో అధికారికంగా పర్యటించనున్నారు. ఖరీఫ్ పంట కాలానికి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్దంగా ఉన్నాయని, ఈ నెల 15 నుంచి కాలువలకు విడతల వారీగా సాగునీరు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్టంలో సహాయ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీఎస్సీ తెలిపింది. ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఉంటుందని, అదే రోజున కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్టంలోని 5 చోట్ల బేలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో చెత్త సంపద కేంద్రంలో ఈ యంత్రాన్ని ప్రారంభిస్తారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హబ్ స్పోక్ నమూనాలో దీన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 216 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. వీరికి పోస్టులు కేటాయించేందుకు ఈ రోజు జూమ్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఇన్ఛార్జ్ డీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు. ఉత్తర కోస్తా యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. 3 రోజుల పాటు కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
5: పేపరు పెన్ను కాది సారి మొబైల్ తో తొలి శ్రీకారం, లెక్కలు వివరాలన్నీ కాపు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

12:10 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అండ్ బోల్డన్ విశేషాలతో అయితే నేనైతే వచ్చేసాను. అండ్ ఒక మంచి సాంగ్తో అయితే నేను స్టార్ట్ చేసేసాను ఈ ప్రోగ్రామ్ని. రాజసాబ్ మూవీ నుంచి అయితే విన్నారు. అండ్ ఇప్పుడైతే సమ్మర్ కదండి, సమ్మర్ అంటే హాల్ ఎండతో పాటు హాలిడేస్ కూడా వచ్చేస్తాయి కదా బేసిక్గా. సో ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అని అంటే, అండ్ కిడ్స్ గొడవలు కూడా ప్రారంభమయ్యాయి ఇంట్లో అని చెప్పుకోవచ్చు. అంతేనా, అవునా కదా, పేరెంట్స్కి బాగా అర్థమవుతుంది ఈ ఇబ్బందులన్నీ. అండ్ సెకండ్ అండ్ అది సెకండరీ అవ్వచ్చు, ప్రీ స్కూల్ గొడవలు కూడా ఉండుండొచ్చు. అండ్ గొడవలు మాత్రం అయితే కామన్గా అయితే ఉంటాయి, అంటే సెకండరీ స్కూల్ అయినా అవ్వచ్చు, ప్రీ స్కూల్ అన్నా కూడా అయ్యి ఉండొచ్చు కదా. పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు ఏంటి, పిల్లలు పిల్లలే కదా, గొడవలే. స్టేజ్ని బట్టి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. సో ఇంట్లో గొడవ చేయకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేస్తాం డైవర్ట్ చేయడానికి, చాలా కొంతవరకు అయితే చేయగలం. ఎందుకంటే పేరెంట్స్ ఎకంపనీ ఎంతవరకు చేయగలరు, కొన్ని ఆటలు ఆడతారండి, 1 hour 2 hours ఆటలు ఆడతారు. తర్వాత ఏం చేస్తారు, బిజీ లైఫ్ ఆబ్వియస్లీ ఆ గ్యాడ్జెట్స్కి అలవాటు చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉన్నా కూడా ఎంతసేపు వాళ్ళకి బాగా ఈ మధ్య జెన్ ఆల్ఫా కిడ్స్ అందరూ ఉన్నారు కదా, సో వాళ్ళకి బ్రెయిన్ బాగా ఎక్కువైపోయి ఎంత ఆడిచ్చినా కూడా వాళ్ళకి సరిపోవట్లేదన్నమాట. అండ్ దాంతోపాటు గ్యాడ్జెట్స్ కూడా అలవాటు పడడం వల్ల ఇంకా డెప్త్ ఇన్ డెప్త్గా వెళ్ళిపోతున్నారు. ఫన్ కోసమే కాదు, వాళ్ళ హోంవర్క్స్ కానీ రీసెర్చెస్ కానీ గ్యాడ్జెట్స్ పైన ఎక్కువ ఆధారపడి ఉంటున్నారు ఈ కిడ్స్ అందరూ. మ్యాక్సిమం పెద్దవాళ్లే కానీ కిడ్స్ ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారు. ఒక స్క్రీన్ లిమిట్ కూడా ఉండడం లేదనమాట. మనం పెట్టచ్చు కానీ అవసరం కొద్దీ చూడాలి, అయ్యో నా హోంవర్క్స్ దాంట్లోనే ఉన్నాయి అని అంటే ఏం చేస్తారు, చచ్చినట్టు తీసి ఇవ్వడమే కదా. అండ్ దాని తర్వాత ఒక దాంట్లో నుంచి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ అన్ని ఆడుకుంటూ ఉంటారు అండ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. కానీ అంత టైం గ్యాడ్జెట్స్ మీద ఉంటే అస్సలు మంచిది కాదు అని డాక్టర్స్ దగ్గర నుంచి ఇంట్లో పెద్దవాళ్ళ దాకా చెప్తూనే ఉంటారు. ఈవెన్ మనం కూడా చెప్తూనే ఉంటాం కదా, మంచిది కాదు అన్న విషయానికి ఒకళ్ళు ఒక రీసెర్చ్ చేసి దాన్ని ఫైనలైజ్ చేశారు, ఇది నిజంగా మంచిదా కాదా, ఇంత స్క్రీన్ టైం ఇంతసేపు చూస్తున్నారు ఏంటి అన్నది చాలా రీసెర్చ్ చేసి అవును మంచిది కాదు అని చెప్పారట. అంటే ఇప్పుడుకున్న జనరేషన్కి విత్ ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోతే వాళ్ళు తొందరగా నమ్మడం కూడా లేదు కదా. ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు పెద్ద పెద్ద బ్రెయిన్స్ అయిపోయినాయి. సో అసలు ఏం చెప్పారు, ఈ రీసెర్చ్లో ఏం జరిగింది, ఏం తెలుసుకుంటున్నారు అన్నది ఒక మంచి సాంగ్ తర్వాత అయితే మీతో షేర్ చేస్తాను. మీ అందరి కోసం ఛాంపియన్ మూవీ నుంచి గిర గిర గిర గింగిరా గిర్రే సాంగ్ అయితే వచ్చేస్తుంది. మీ టెన్షన్ చేయండి, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

12:21 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీకు తెలుసాలో ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలు పడే ఇబ్బందులు ఏంటి, ఎందుకు మంచిది కాదు అన్నది మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా, చెప్తున్నాను కదా. అండ్ ఏం రీసెర్చ్ చేశారు అంటే 3 to 5 ఏజ్లో ఉన్న 60 మంది పిల్లలకు ఎంఆర్ఐ స్కాన్ తీశారట డాక్టర్స్. ఆ రీసెర్చ్లో చాలా విషయాలు అయితే బయటపడ్డాయట. అదేంటంటే పిల్లల బ్రెయిన్లో ఉండే వైట్ మ్యాటర్ అన్నది అయిపోతుందట. అసలు ఈ వైట్ మ్యాటర్ అంటే ఏంటంటే ఏంటి అని మీరు అంటే గనక, ఈ న్యూరాన్స్లో ఉండే యాక్సాన్కి మైలిన్ అనే ప్రొటెక్షన్ లేయర్ అయితే ఉంటుందన్నమాట, దాన్నే వైట్ మ్యాటర్ అంటారు. ఈ మైలిన్ ప్రొటెక్షన్ లేయర్ డ్యామేజ్ అయితే కనుక పిల్లలలో నర్వ్ వీక్నెస్తో స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత చిన్నగా ఐసైట్ పోవడం, అండ్ నెక్స్ట్ బాడీలో యాక్షన్ అండ్ రియాక్షన్ కూడా సరిగ్గా జరగకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయట. సో బ్రెయినే కదా జనరల్గా మన బాడీని మొత్తం కంట్రోల్ చేసేది, యాక్షన్కైనా రియాక్షన్కైనా. అది మనం అనుకో, మనం జనరల్గా మనం చేస్తున్నాం లేకపోతే మాట్లాడుతున్నాం ఇలాంటివన్నీ చేస్తున్నాం అంటే ఫస్ట్ బ్రెయిన్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇవన్నీ బయటకు వస్తాయి. పర్మిషన్ అంటే అది కనెక్టివిటీలో ఉంటేనే యాక్షన్ అండ్ రియాక్షన్ అయితే ఉంటుంది. సో ఆ లేయర్ డ్యామేజ్ అవడం వల్ల ఈ ప్రొటెక్షన్ లేయర్ అన్నది మనకి ఆ రియాక్షన్ యాక్షన్ అన్నవి ఉండవట. సో ఈ పని చేయకపోతే ఏమవుతుంది, మొత్తం బాడీ మొత్తం ప్యారలైజ్డ్ అయిపోతుంది. ఈ విషయాన్ని ఒక ఫేమస్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ అండ్ న్యూరో సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. మరి పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే కదా, ఇంత పెద్ద రీసెర్చ్ చేసి ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మెయిన్గా ఈ 3 to 5 ఇయర్స్ ఏజ్ వాళ్ళ మీద, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి బాడీ పార్ట్స్ ఆ టైంలో ఎదగడం. ఫుడ్ తీసుకున్నా జాగ్రత్తగా ఉన్నా మనం నేర్పించేవి అన్నీ కూడా ఆఫ్టర్ బర్త్ ఇట్స్ అ వెరీ క్రిటికల్ ఏజ్ అనమాట. సో అందుకని జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టండి, నేర్పించండి, కనెక్ట్ చేయండి. బోల్డ్ అన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిల్లో జాయిన్ చేయండి. మీరు ఫ్రీ టైంలో మీరు టైం స్పెండ్ చేయండి, తప్పితే ఒక టైం లిమిట్ దాటి వాళ్ళకి గ్యాడ్జెట్స్ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కరెక్ట్ కాదు కదా, పెద్దవాళ్ళ సమత కాలిపోతాయి ఎప్పటికే, మనం ఏం చేయలేం. దాని తర్వాత మనం ఎంత డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తామన్నా పోయిన ఆరోగ్యం కానీ అలా తిరిగి రాదు కదా. సో అదనమాట సంగతి. అండ్ ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేస్తాను, ఇంకొక టాపిక్. బట్ ఒక మంచి సాంగ్ తర్వాత మీ అందరి కోసం గద్దలకొండ గణేష్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది వింటూ.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా. 101.3 కి
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
0: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతో.

0: Tony. పన్నెండు గంటల 30 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
2: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব.
1: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సదస్సు 2 దశలు నిర్వహిస్తారు. ఈ రోజు నుండి జూన్ 11వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. 2వ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బోయిషాక్ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్టపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ను ఒక మార్గదర్శక ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్టపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్ర వేశారని ఉపరాష్టపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనిన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర్య స్ఫూర్తికి ఠాగూర్కు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు, గౌరవానికి, ఆత్మగౌరవానికి గొంతుకుగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అకుంఠిత ధైర్యానికి, అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం

0: ఆత్మగౌరవం, త్యాగానికి మహారాణ ప్రతీప్ స్ఫూర్తి అని ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మాతృభూమి, సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకిన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకిన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయసేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం, కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునల్స్, వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్, రాజీపడదగిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ, వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు. న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ ఈయూ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్ ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామి ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో ఈయూ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో 2030 దిశగా భారత్ ఈయూ సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2 రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్యదేశాలు, సీనియర్ అధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: పోలీసుడు మూవీ నుంచి లవ్లీ ట్రాక్ అయితే వినేశాం కదా, అండ్ చూడస్ లో టైం 12:47 అయితే అయిపోయింది మన వివిధ భారతిలో ఎఫ్ఎం లో. అండ్ మన ముందమో మీకు తెలుసాలో, సో నేనైతే ఇంకొక విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే చైనాలో చాలా ప్రాజెక్ట్స్ని తయారు చేస్తారు కదా, అండ్ తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, చాలా కొత్తగా కూడా ఉంటాయి, అండ్ ఇది కూడా అందరికీ తెలుసు. అలా ఇంకొక కొత్త దానాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ దేశానికి. అదేంటంటే గ్లోయింగ్ ట్రీస్ అట. స్ట్రీట్ లైట్స్కి బదులు ఈ గ్లోయింగ్ ట్రీస్ను రీప్లేస్ చేశారట. వీటిని ఒక రకమైన ఫంగస్ నుంచి బయోలూమినెన్స్ జీన్స్ని తీసుకొని మొక్కల్లో పెడతారట ఈ సైంటిస్టులు అనమాట. ఇదంతా చేసేది సో దాంతో నైట్ టైం ఈ మొక్కలు కానీ ట్రీస్ కానీ వెలుగుతూ ఉంటాయట. ఇప్పటికే 20 రకాల ప్లాంట్స్ని ఇలా వెలిగేటట్టుగా చేశారట. అండ్ పార్క్స్, రోడ్స్ ఎక్సెట్రా అన్నిట్లోనూ కూడా వీటితో నింపాలని వాళ్ళ ప్లాన్ అట. ఇంతకీ విషయం ఏంటంటే దీనివల్ల వచ్చే లాభాలు, పొల్యూషన్ తగ్గుతుంది, కరెంటు ఖర్చు ఉండదు, అండ్ బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. జస్ట్ వాటర్ అండ్ ఎరువులు మాత్రమే. ఇలాంటి ఐడియాస్ చాలా బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చేసింది. అండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అండ్ మనకి ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ ప్లాంట్స్ ఉండడం మూలంగా కూడా. మీరేమంటారు, కరెక్ట్ కదా నేను చెప్పింది? ఎనీవేస్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అప్డేట్ అయితే ఉంది, అది కూడా ఒక లవ్లీ సాంగ్ తర్వాత అయితే ప్లే చేస్తాను. ఆంధ్రా కింగ్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నుంచి సాంగ్ అనమాట. స్టూడెంట్స్లో టైం 12:49 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ఇంటి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా, టైం అయిపోతుంది కదా,
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్,

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

సంగీత వినేశారు కదా స్టూడియోస్ లో. టైమ్ 12:33 అయితే క్రాస్ అయిపోతుంది. సో ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే కనుక, అంటే ఇంట్రెస్టింగ్ విషయం, మనం ఇప్పుడు హైగా అంటే కాస్ట్లీగా ఫుడ్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు హైగా అంటే హై కాస్ట్లీగా ట్రీట్ చేస్తే తింటున్న ఫుడ్స్ అన్నమాట, కొన్ని ఐటమ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మనీ ఎర్నింగ్ తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ఒకప్పుడు మనీ ఎర్నింగ్ అన్నది తక్కువగా ఉన్నవాళ్ళు ఆ ఫుడ్ని తీసుకునేవారు అనమాట. అంటే ఒకప్పటి చీప్ అనకూడదు కానీ అలా తక్కువగా ఈజీగా దొరికే ఫుడ్ ఇప్పుడు మనకి చాలా కాస్ట్లీగా తయారయ్యాయి. అందులో ఎగ్జాంపుల్గా చెప్పేది ఏంటంటే లాబ్స్టర్స్ అనమాట. ఇప్పుడు 5-star హోటల్లో 5-star ఫుడ్గా ట్రీట్ చేస్తున్నారు, కానీ 17th or 18th సెంచరీ టైంలో దాన్ని సముద్రపు చెత్త అనేవారట. ఇంకా చెప్పాలంటే ఆయిస్టర్స్ కూడా అంతే, ఫ్రీగా పంచేవారట ఆయిస్టర్స్ కూడా. బట్ అవే ఆయిస్టర్స్ కొనాలంటే ఇప్పుడు అంతే సంగతులు. ఒకప్పుడు వైట్ బ్రెడ్ స్టేటస్ సింబల్ అనమాట, బా వైట్ బ్రెడ్ తింటున్నాము అని. బట్ అదే టైంలో బ్రౌన్ బ్రెడ్ తినడం అనేది ఎలా ఉంటుంది అంటే సంపాదన తక్కువగా ఉండే వాళ్ళు తినే ఫుడ్ అనమాట. అంటే కాస్ట్లీ అండ్ లో కాస్ట్లో ఉండే ఫుడ్ అనమాట. సో కానీ ఇప్పుడు ఆ బ్రౌన్ బ్రెడ్ ఏమైంది, అది స్టేటస్ సింబల్ అయిపోయింది అండ్ అది హెల్దీగా కూడా తయారైంది. ఒకప్పుడు వైట్ బ్రెడ్ చాలా కాస్ట్లీ అనమాట అండ్ స్టేటస్ సింబల్ అన్నీ ఉండేవి, ఇప్పుడు రివర్స్ అయింది అనమాట, వైస్ వర్సా. సో ఇందాక చెప్పిన ఫుడ్ ఐటమ్స్ ఆయిస్టర్స్ ఏంటి, బ్రౌన్ బ్రెడ్ ఏంటి అండ్ లాబ్స్టర్స్ ఏంటి, ఇలా ఒకప్పుడు లగ్జరీ ఫుడ్గా ఉండేవన్నీ కూడా ఒకప్పుడు నార్మల్గా ఉండేవి ఇప్పుడు లగ్జరీ ఫుడ్గా తయారైపోయింది. అండ్ ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నాకు ఈ విషయం విన్న తర్వాత, కాలక్రమేణా హెల్దీ అండ్ లగ్జరీగా ఉన్న మారిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా చాలానే అయితే ఉన్నాయి. అంటే కాలక్రమేణా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి అనమాట. అలా ఆలోచన విధానమా లేకపోతే తెలుసుకోవడమా అది సెకండరీ విషయం. సో అదనమాట సంగతి, ఒకప్పుడు ఉంటే ఇంకా ఎన్ని చూసేవాళ్ళమో అనిపిస్తుంది కదా. నాకైతే ఒకప్పుడు మనీతో పోల్చుకొని ఇప్పుడు మనీతో పోల్చుకుంటే అబ్బాయి ఇప్పుడు ఉన్న డబ్బులతో అప్పుడు ఎన్ని చేసి ఉండేవాళ్ళం అనుకుంటారు. కాకపోతే అప్పటికి తగ్గట్టుకి అప్పుడే ఉంటే ఇప్పటికి తగ్గట్టుగా ఇప్పుడే ఉండేవి. అప్పుడు ఎక్కువ దొరికేవి కాబట్టి వాళ్ళకి అది నార్మల్గా అయ్యుండి ఉండొచ్చు, ఇప్పుడు తక్కువ దొరుకుతున్నందు మూలంగా హై కాస్ట్లీ అయ్యుండి ఉండొచ్చు, ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు. బట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పడం అనమాట. స్టూడియోస్లో టైం 12:56 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ యూ టర్న్ మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టు సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా స్వర సంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రేపు సాయంకాలం 6 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్టంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 6 నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 21న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మాదక ద్రవ్యాల నివారణపై మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషా ముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాక్దాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ ప్రారంభించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను. Everybody listen to some

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో బాబా సైకల్ అండ్ ప్రియదర్శిని పాడిన యముడు మూవీ నుంచి సంగీతం విన్నారు. స్టూడియోస్ లో టైం 1:38 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము తీరాలో. సో ఆకాశవాణి చూడలేకపోయినా ఊహలకు రంగులు అద్దది. 90 ఏళ్ల ప్రజల గుండెల్లో మోగుతున్న స్వరం ఆకాశవాణి. కోట్లాది భారతీయుల భావోద్వేగాలకు, సమాచారానికి, సంస్కృతికి వేదిక. 90 సంవత్సరాల ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. ఆకాశవాణి కార్యక్రమాలు ఒక స్పెషల్ సిగ్నేచర్ ట్యూన్తో ప్రారంభమై ఇంకా అదే సిగ్నేచర్ ట్యూన్తో కొనసాగుతుంది. ఇలాంటి ఆకాశవాణిలో మన ధీరాస్ పాత్ర గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. స్టూడియోస్లో టైం 1:39 అయితే క్రాస్ అయిపోయింది. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత నేను మళ్ళీ అసలు ఎవరు ఏంటి మన ఆకాశవాణి నుంచి ఒక కొంతమంది ధీరాస్ ఎవరు, ఆ ధీరాస్ వాళ్ళ స్వరాలేంటి, ఎలా పరిచయం అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీ అందరి కోసం మీ మై చాయిస్ అవే మూవీ నుంచి శ్వాసై స్వరమై సాంగ్ అయితే వచ్చేస్తుంది. కార్తిక్ పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ గారు అయితే లిరిక్స్ అందించారు. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

114 అయితే క్రాస్ అయిపోయింది మన వివిధ భారతిలో. టైమ్స్ ఆఫ్ ధీరాలో ఫస్ట్ ధీరా ఎవరు మన ఆకాశవాణిలో అన్నది చెప్తాను. ఫస్ట్ అంటే ఫస్ట్ కాదు, జస్ట్ ధీరాస్లో ఫేమస్ అయిన ధీరాస్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే తురగా జానకి రాణి గారు రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలని ముందుకు నడిపి నేటికి కూడా రేడియో అక్కయ్యగా అందరి మనసులో నిలిచిపోయిన వ్యక్తి. మంచి రచయితగా, సంఘ సంస్కర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆనాటి ఆ తరం వ్యక్తులు రేడియో అక్కయ్యను అస్సలు మర్చిపోలేరు. చిన్నపిల్లలు పబ్లిక్లో మాట్లాడడానికి కానీ, భయం లేకుండా ధైర్యంగా మైక్లో మాట్లాడడానికి కానీ ఆవిడ ఒక వారధిలా ఉండేవారట. సో గ్రేట్ కదా, ఆ టైంలో అసలు మన ఇంటి కుటుంబ సభ్యుల్లాగా అనిపించేవారు కదా రేడియోలో నుంచి మాటలు. ఏంటంటే ఇప్పటికీ మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి కానీ గ్రాండ్ మదర్స్ నుంచి కానీ మాటలు విన్నప్పుడు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అంటే చాలా పంచుకున్నారు మన ఆకాశవాణి గురించి. ఎనీవేస్, ఒక ధీర ఇంతమందితో

కనెక్ట్ అయ్యి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రేడియో అక్కయ్య అంటే తెలియని వాళ్ళు లేకుండా ఫేమస్ అయ్యారు అని అంటే నాట్ ఎ జోక్ అనమాట. సో అదనమాట సంగతి. అండ్ ఇంకొకళ్ళ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను, బట్ ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. విక్రమసింహ మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది, ఏదేమైనా సఖీ విడువను నిన్నే. స్టూడియోస్లో టైం 1:30 అయితే క్రాస్ అయింది. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఈ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్

0: పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సామాజికవేత్త గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను న్యాయమూర్తులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ,
1: It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology.
0: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను, 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం, డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని తెలిపారు. మెట్రో రైలు ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మంత్రి నారాయణ పేర్కొంటూ,
2: విశాఖపట్నంలో అనేక వర్క్స్ టేకప్ చేసింది, వాటిలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అన్ని దేశాల్లో ఉంది. ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డీ ఆల్రెడీ 15 రోడ్లని వైడెన్ చేయడానికి యాక్చువల్గా టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లేకుండా ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి, మిగతా కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది.
0: ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1866 మే 9వ తేదీన మహారాష్టలోని రత్నగిరి జిల్లా కోట్లక్లో జన్మించిన ఆయన 1889లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే 1905లో మితవాదుల ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. 1902 నుండి 1915 వరకు భారత శాసనమండలి సభ్యులుగా కొనసాగిన గోఖలే 1915 ఫిబ్రవరి 19వ తేదీన ముంబైలో కన్నుమూశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాకథాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతాసింగ్ ప్రారంభించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు సాగింది. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఫ్లాష్ మ్యాబ్ కిట్స్తో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వరసంధ్యా సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించారు.

0: నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు, సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్పస్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలియజేస్తూ,
1: ఆల్ ఇండియా రేడియో అనేది 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాక్థాన్ ఆన్ 19th ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మెంట్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో వెళుతున్నాం. అది నాట్ ఓన్లీ హెల్త్, ఇట్ ఇండికేట్స్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఆల్సో. అందరికీ చేరువ అవ్వాలని, పబ్లిక్ మేము మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో స్టార్ట్ చేసి బెంజీ సర్కిల్ వరకు వాక్థాన్ నిర్వర్తించాలని మేము తలంచాం. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటూ అందరికీ హెల్త్, యూనిటీ అండ్ డిసిప్లిన్ ఉండాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ.
0: గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న మాట్లాడుతూ, పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను సమయానికి సరఫరా చేయడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, తక్కువ బరువు సమస్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. పోషన్ ట్రాకర్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని కలెక్టర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరమైన విద్యను అందించే ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. అనంతపురంలో తాగునీటి సరఫరాపై పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎస్సీ రాజశేఖర్ తెలియజేస్తూ,
2: ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోకి కూడా నిర్విరామంగా సమృద్ధిగా నీరు డైలీ ఇచ్చే ఏరియాలో డైలీ ఇచ్చాం. ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చే ఏరియాలో 13 డివిజన్లను డైలీ కింద మార్చాం. చిన్న తక్కువ పాటి ఖర్చుతో చేసేసాం మేము. ఇంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల బూస్టర్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తున్నాం. నీటి ఎద్దడి అనేది 99% నగరపాలక సంస్థకు ఈ సంవత్సరం ఉండదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను.
0: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజెల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీన అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని

0: ఉన్నది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

శంకర్ బోస్ గారి లిరిక్స్ లో శంకర్ మహాదేవన్ గారు అండ్ గోపిక పూర్ణిమ పాడిన గబ్బర్ సింగ్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. స్టూడియోస్ లో టైం 1 o'clock 30:37 అయితే అలా క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము ధీరాలో. సో ఆకాశవాణిలో మన ధీరాస్ ఏం చేశారు, ఎంత ఫేమస్ అయ్యారు అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో నెక్స్ట్ తెలుగు గర్వాన్ని ప్రపంచానికి ఆకాశవాణి తరంగాలపై వినిపించిన సూర్యకుమారి గారు. ఆకాశవాణి ప్రారంభ దశల్లో సూర్యకుమారి గారి పాటలు రేడియోలో వినడం ఒక ప్రత్యేక అనుభూతినైతే ఇచ్చేది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఎంతో ప్రసిద్ధి చెందింది. అండ్ టీవీలు లేని టైంలో మన ఆకాశవాణి ద్వారా ప్రజలు సంగీతాన్ని ఆనందించేవారు. తెలుగు పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సాంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించడం, దేశభక్తి భావాలను పెంపొందించడం లాంటి పనులు సూర్యకుమారి గారు ఆకాశవాణి ద్వారా చేసిన గొప్ప సేవలు. సో అలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంతండి ఇప్పుడు అంటే బోల్డ్ అన్ని మీడియాస్ వచ్చాయి, కానీ ఒకప్పుడు కేవలం మన రేడియో ద్వారానే, అందులో ఆకాశవాణి ద్వారానే వెళ్ళేవి. ఇంత దేశభక్తిని కానీ ఒక సంగీతాన్ని కానీ, అసలు మనకి ఆకాశవాణి ప్రత్యేకత అన్నది ఈ సంగీతమే కదా. అవునా కదా. సో ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం మన ధీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం లీడర్ మూవీ నుంచి మా తెలుగు తల్లికి పాటనైతే వినబోతున్నారు. Stay tuned to 101.3 with the Bharat FM.

ఆదిత్య ఎఫ్ఎం 101.3. స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఒకటి 45 మినిట్స్ అయితే క్రాస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మన ధీరాలో నేను చెప్పబోయే ఇంకొక ధీర, భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రతీకగా నిలిచిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. మన ఆకాశవాణిలో ఎంతో గొప్ప అనుబంధం ఉంది ఆవిడికి. ఆకాశవాణి ద్వారా సుబ్బలక్ష్మి గారు కర్ణాటక సంగీతాన్ని కోట్లాది శ్రోతలకు అందించారు. ఆవిడ కచేరీలు, భక్తి గీతాలు ఆకాశవాణిలో ప్రసారం అవుతాయి. అంతెందుకు వెంకటేశ్వర సుప్రభాతం వింటుంటే ఆ వెంకటేశ్వరుడే కూడా తప్పక మేల్కొనాల్సిందే అన్నంత మధురంగా ఉంటుంది ఆవిడ గాత్రం. ఆవిడ గాత్రం ఎంతోమందికి ఆసక్తిని కూడా కలిగించిందనమాట. ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అండ్ ఆవిడ గాత్రాన్ని మన ఆకాశవాణి ద్వారా ఎంతోమంది విని అనుభూతి చెందారు. ఇంకా మాట్లాడుకుందాం, మన ఆకాశవాణిలో వర్క్ చేసిన, సేవనందించిన చాలామంది ధీరాస్ గురించి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ వచ్చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
0: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
0: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

స్టూడియోస్ లో టైం 1:30:54 అయితే క్రాస్ అయిపోయింది మన ధీరాలో టైం. అండ్ నెక్స్ట్, సినీ ప్రపంచంలో తనదైన మార్కను సృష్టించుకున్న గాయని, రచయిత్రి, నటి అయిన భానుమతి రామకృష్ణ గారు. అంతేకాదండోయ్, ఆవిడ మంచి వాగ్గేయకారిణి కూడా, ఆవిడ వాగ్గేయకారిణిగా కూడా గుర్తింపు పొందారు. మన ఆకాశవాణిలో భానుమతి గారి పాటలు, సంగీత కార్యక్రమాలు, సాహిత్య ప్రసంగాలు ఆవిడ చేసేవారు. ఆమె గాత్రంలోని ప్రత్యేకత వల్ల ప్రజలు బాగా ఆకట్టుకునేవారట. ఆ కాలంలో స్త్రీ ప్రతిభను చూపించడం చాలా కష్టం కదా, కానీ తాను ఆకాశవాణి ద్వారా తన ఆలోచనలను, కళలను ప్రజల్లోకి అందించి తన ప్రతిభను అయితే చాటారు. ఆకాశవాణిలో భానుమతి గారి గాత్రం కేవలం పాట కాదు, భావోద్వేగాల ప్రయాణం అని అనిపించేదన్నమాట. అదన్నమాట సంగతి. ఇంకా చాలామంది అయితే ఉన్నారండి మన ఆకాశవాణిలో, చాలామంది ధీరాస్ వారి గాత్రం ద్వారా, వాళ్ళ మాట ద్వారా వాళ్ళ సేవను ప్రజలకు అందించి ఆనందింపచేశారు. కానీ మనకున్న టైం అయితే చాలా తక్కువ కాబట్టి కొంతమంది మాత్రమే నేను మీకు పరిచయం చేయగలిగాను. ఎనీవే, స్టూడియోలో టైం 1:55 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక షార్ట్

బ్రేక్ తర్వాత మల్లీశ్వరి చిత్రం నుంచి పరుగులు తీయాలి పాట అయితే వస్తుంది. దేవులపల్లి గారి లిరిక్స్లో ఘనశాల గారు అండ్ పి భానుమతి గారు పాడిన ఈ పాట మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వివిధ భారతీయుల సమయం 1 గంట దాటి 59 నిమిషాలు అయితే దాటింది. 2 గంటలకు వార్తలు వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Subhendu Adhikari becomes the first BJP Chief Minister of West Bengal. Takes oath along with 5 cabinet.

0: మనీ చేంజెస్ వింటున్నారు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ఇచ్చే రాజ్య సీత అండ్ స్టూడియోస్ లో టైం 2:00 30 మినిట్స్ అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము సందడి సందడి ప్రోగ్రామ్ లో. సో ఇప్పుడైతే మీరు అకస్మే నీ హద్దురా మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు కదా, నెక్స్ట్ మీ అందరి కోసం నవాబ్ అండ్ రాయుడు మూవీ నుంచి సాంగ్స్ వచ్చేస్తున్నాయి. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: एक जमाने से

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

అయిపోయింది. సో నేను సందడే సందడిలో సందర్శించడానికి రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, సిల్లీగా ఆలోచించండి క్వశ్చన్ కి, అండ్ కొంచెం యూజ్ చేయాలన్నమాట ఏంటిది అని. బట్ ఈజీగా చెప్పేస్తారనుకుంటున్నా, ఇంత ఉపోద్ఘాతం అక్కర్లేదని అని కూడా అనుకుంటున్నా. సో క్వశ్చన్ ఏంటంటే 11, 69, 88 అంటే 11, 69, 88 ఈ మూడు నెంబర్స్లో ఒకే ఒక విషయం కామన్.

గా ఉంది అది ఏంటి? 11, 69, 80 అంటే 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏమిటి? ఆన్సర్ చేసేయండి 8662488114 నెంబర్ కి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పులి నుంచి, చంద్రబోస్ గారి లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో, నరేష్ అయ్యర్, శ్వేత మోహన్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

స్టూడియోలో టైం 2:39 అయితే క్రాస్ అయిపోయింది. సో క్వశ్చన్ ఏం అడిగాను, 11, 69, 88 11, 69, 88, 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏంటి అని అడిగాను. లెట్స్ సీ ద ఆన్సర్స్. అయితే మంచి జోష్ మీద వచ్చేస్తున్నాయండి. అండ్ ఫస్ట్ వచ్చి నమస్తే శుభమధ్యాహ్నం అంటూ క్యాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి పంపించారు. అలాగే నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అండి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ శుభ మధ్యాహ్నం, వెల్కమ్ టు సందడే సందడి, స్వాగతం సీతమ్మ తల్లి అంటూ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన్న జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు, హాయ్ సీత గారు ఎలా ఉన్నారు, భోంచేశారా, వెల్కమ్ టు సందడే సందడి అని అంటూ. కాదండి, ఇంకొంచెం ట్విస్ట్ ఉంది దాంట్లో, ఒక్కసారి ఆలోచించండి. అండ్ హాయ్ మేడం జాఫర్ 11 ఏళ్ల మనవడు. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి, కనెక్టివిటీ అడగలేదు బట్ కామన్ గా ఉన్నది ఒకటి ఉంది అని అడిగాను. అండ్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటూ యాక్చువల్ గా ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఫ్రమ్ కొత్తగూడెం యాకూబ్ బాషా నూర్జహాన్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి శేఖర్ ఎమ్మిగనూర్ నుంచి. రాజోలు మండలం నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వివి రెడ్డి గారు, సీత గారు మీరు భలే చెప్పారండి, నాకు కూడా అదే పరిస్థితి కాబట్టి నేను కొంచెం పక్కన వాళ్ళ దగ్గర నుంచి అరువు తీసుకొని వాడి మీకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. కొంచెం మీరు కూడా అదే మూసలో వెళ్ళి అడిగేసారండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘన, చాణిక్య, శంకర్, కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ క్వశ్చన్ వన్స్ అగైన్ ప్లీజ్ అంటున్నారు. ఎస్ షూర్ అండి. ఇప్పుడైతే మీకోసం మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 11, 69, 88 11, 69, 88 ఈ నెంబర్స్ లో కామన్ గా ఒక విషయం ఉంది, అది ఏంటి? ఆన్సర్ చేసేయండి 8662488141 ఫోన్ నెంబర్ కి. ఇప్పుడైతే మీ అందరి కోసం రోబో మూవీ నుంచి కీరి మంజేర సాంగ్ ఏదో చేస్తుంది.

స్టూడియోస్లో టైం 2:37 అయితే క్రాస్ అయిపోయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంకా అలా ముందుకి వెళ్తూనే ఉంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 11, 69, 88 11, 69, 88 ఈ నెంబర్స్లో ఒకటి కామన్గా ఉంది ఒక విషయం, అది ఏమిటి అని అడిగాను. లెట్స్ సీ ద ఆన్సర్స్. ఇంకా ఆన్సర్స్ పంపించిన వాళ్ళు 8662488114 నెంబర్కి అంతే ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే నమస్తే అండి, మీరు అడిగిన ప్రశ్న విన్నాను అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారండి మంగళగారి నుంచి. దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్ద మస్తానరావు గారు పంపించారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా ఒకటి ఉంది. అండ్ శుభ మధ్యాహ్నం సీతామేడం గారు, ఎలా ఉన్నారు? క్షేమమైన సందడి సందడికి స్వాగతం అంటూ మేము దీనైతే భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్గా. అండ్ వివిధ భారతి విజయవాడ కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి స్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా నుంచి మేము జైనుద్దీన్ స్నేహాను జైనుద్దీన్ పంపించారు. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, ఐ థింక్ మీరు షార్ట్ కట్లో పంపించిన నాకు ఆన్సర్ ఫుల్ కట్లో కనిపించింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. అండ్ నమస్తే అజయ్ మేడం, ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, ఓకే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. మీరు ఎలా చెప్పారు తెలుసా, ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్కి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంత వివరంగా పంపించారు. అండ్ మంగళగిరి సాయినగర్ తిరువీధుల బాబు మిత్ర బృందం శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు అంకయ్య గడ్డం బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎటు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సీత గారు, మీ ప్రోగ్రామ్ చాలా రోజుల తర్వాత వింటున్నాను అని అంటున్నారు. ఎస్ నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ అంజల్ జిల్లా నుంచి. సీత మేడం హవ్ ఆర్ యూ, భోజనం చేశారా, వెల్కమ్ అంటూ పంపించారు కూడా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సీత మ్యామ్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కామన్గా ఉన్న విషయం ఏంటంటే అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారండి. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా చూద్దాం. బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 11, 69, 88 11, 69, 88 ఈ నెంబర్లో ఒక విషయం కామన్గా ఉంది, అది ఏంటి? ఆన్సర్ పంపించేసేయండి 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం డ్యూడ్ మూవీ నుంచి సింగారి సింగదన సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

12:56 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మనము నమోజందరి సందడిలో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ అండ్ వెరైటీ క్వశ్చన్స్ వింటూ, అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే రివీల్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో క్వశ్చన్ ఒక్కొక్కసారి రిపీట్ చేసి రిమైనింగ్ ఆన్సర్స్ అయితే చదివేస్తాను. 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒకటి కామన్ గా ఉంది అని అన్నాను, అదేంటో అడిగేశాను, చూసేద్దాం. ఫ్రమ్ కొత్తగూడెం యాకూబ్ పాషా నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. యాక్చువల్గా మీ ఉద్దేశం నాకు అర్థమైంది, చాలా మంది ఇలాంటి ఆన్సర్స్ పంపిస్తున్నారు, సో కరెక్ట్ అని చెప్పాలి. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ పెడన జోగానందరావు కానీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామన పెద్దమస్తానరావు గారు, దామన చిన్న మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఇప్పుడే జాయిన్ అయ్యాను అంటూ మహేష్ రెడ్డి వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి. నో ప్రాబ్లం, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దరు కానీ, అండ్ రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశానండి. ఎవరు అంటే కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సీతమ్మలో అల్లరి తగ్గింది షోలో, సీరియస్ వచ్చింది. వివిరెడ్డి గారు కాదండి, సీరియస్ కానీ కాదు, సిల్లీగానే అడిగాను, బట్ కొంచెం సీరియస్గా అనిపిస్తుంది. నేను ఈ మధ్య మా కజిన్స్తో ఆడుకున్నాను అందుకని గొంతు పోయింది, అందుకని సీరియస్గా అనిపిస్తున్నట్టుంది. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం మురహరి యశోద జానకిరాజు గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుక నారాయణ అన్సూయ యమునా జానకంపేట నిజామాబాద్ నుంచి. ఇంతకి ఆన్సర్ ఏంటంటే, అందరూ ఎటు చూసినా అని అంటున్నారు, బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే నాకు మీ ఉద్దేశం అర్థమైంది. తలకిందులుగా చేసి చూసినా సేమ్ ఆన్సర్ అదే వస్తుంది, అది ఆన్సర్. తలకిందులుగా చేసిన చాలా మంది, 70% మంది నాకు ఆన్సర్స్ ఎటు చూసినా అని అంటున్నారు. ఎటు అంటే లెఫ్ట్ రైట్ అని కూడా అనుకోవచ్చు కదా, కానీ అది కాదు. బట్ నేను అనుకోవడం మీరు తలకిందులుగా చూసినా అదే ఆ నెంబర్ వస్తుంది అని చెప్పడం మీ ఉద్దేశం అనుకుంటున్నాను. ఎనీవే సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ప్రతిరోజు రాత్రి చెప్పింది ఉదయం లేచే లోపలే చేసేస్తుంది, అది ఎవరు? నన్ను అలా చేసినా సరే నన్ను తిడతారు అని అడుగుతోంది. అది ఇంతకి క్వశ్చన్ ఏంటంటే, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చెప్పింది ఉదయం లేచే లోపల చేసేస్తుంది, అయినా సరే తిడతారు, ఇంతకి ఎవరు? నేను ఆన్సర్ పంపించేసేయండి 8662488 ఫోన్ నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం న్యూస్ వస్తుంది, న్యూస్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, తర్వాత ఆన్సర్స్ వస్తాయి. స్టేట్ 1013 వివిధ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టు సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం తాడేపల నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతుందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషా ముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాకథాన్ 2026 ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం

ఏకంలో కొత్తగా 3 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22%, చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమార్ వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు జరగనుంది. జైపూర్లోని సవాయి మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

డేస్ లో టైం 3:00 38 minutes అయితే క్రాస్ అయిపోయింది. మనం అందాము సందడీ సందడిలో. సో బోల్డ్ లీడర్ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రతిరోజు రాత్రి చెప్పింది, ఉదయం లేచే లోపలే చేసేస్తాను, అయినా సరే నన్ను తిడతారు, నేను ఎవరిని అని అడుగుతోంది. లెట్స్ సీ అది ఎవరు. పెడిన జగనంద్ర కాలనీ చెప్పల రాజు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సీతామేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ ఇంతా అక్కడ ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, స్నేహపాను జైనుద్దీన్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కాదండి. అండ్ దాంట్లోనే ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళి ఆలోచించండి. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ ఫ్రమ్ బెంగళూరు నుంచి పంపించారు. మే ఆన్సర్ కోసం వెయిట్ కర్తా కర్తి. మనం హిందీని ముక్కలు ముక్కలుగా చేయడంలో ఫస్ట్ డే ఉంటాం అనమాట. సరే క్వశ్చన్కి సీరియస్ అనమాట, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మంగళగిరి నుంచి మంగళగిరి సాయినగర్ తిరువిధుల మిత్ర బృందం కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమూద్దీన్ నేతల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మైదుకూరు లారీ డ్రైవర్ జాఫర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, సూపర్. అండ్ జి రెడన్న ఎన్జిఓ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనిల్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. అండ్ మీరు రోజు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి వివి రెడ్డి గారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి, మాట్లాడుకుందాం. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా రివీల్ చేస్తూ ఉంటాను ఆన్సర్స్. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రతిరోజు రాత్రి చెప్పింది, ఉదయం లేచే లోపలే చేస్తాను, అయినా సరే నన్ను తిడతారు, నేను ఎవరిని? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆన్సర్స్ పంపించేసండి 8662488144 నెంబర్కి. ఇప్పుడు అయితే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రా సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఏ సాంగ్ ప్లే చేయాలి? హాయ్ నానా మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది, వింటూ వచ్చేసేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

18 అయితే క్రాస్ అయిపోయింది మన వివిధ భారతిలో టైం. అండ్ మనం ముందు సందర్భ సందర్లో సెకండ్ క్వశ్చన్ లో, అండ్ అదేంటి అంటే ప్రతిరోజు రాత్రి చెప్పింది ఉదయం లేచే లోపలే చేసేస్తాను, అయినా సరే నన్ను తిడతారు, నేను ఎవరిని అని తెగ బాధపడిపోతుందో అది ఎవరో చెప్పేసేయండి. అండ్ ఆన్సర్స్ అయితే బాగానే ఇంకా బాగా వచ్చాయి అనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి ప్రభాకర్, లావణ్య, చరణ్, పూజి, తేజ, గగన్ అంటూ పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తాన్ రావు గారు, దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, అండ్ అలాగే ఎస్ భీమేశ్వరరావు గారు పేడ నుంచి హాయ్ సీతమ్మ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సీతమ్మ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలంటే కొంచెం కష్టం అంటూ మహేష్ రెడ్డి ఫ్రమ్ బాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి పంపించారు. నిజం చెప్పండి కొంచెం కష్టమా లేకపోతే నన్ను నవ్వించడానికి ఆట పట్టించడానికి చెప్తున్నారు చెప్పండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుకు నారాయణ అన్సు యమున జనకంపేట నిజామాబాద్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాలు అక్షయ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపురం డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, హాయ్ సీత గారు శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. హాయ్ అండి. అండ్ నమస్తే ఆర్జే మేడం గారు, నిజమే చాలా గ్యాప్ తర్వాత మీ వాయిస్ వింటున్నాం అంటూ రాంగ్ ఆన్సర్ అండి. ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు, స్పందన, కృష్ణ, సంతోష కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించారు శ్రీధర్ రావు మంగళగిరి ఆదోని నుంచి. అండ్ సీతా మేడం గారు అంటూ ఆన్సర్ ఏమని పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. అలాగే పాలంపోలయ్య, ఆడగడ్డ నంజా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన గారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. అండ్ అలాగే ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

మొత్తం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మళ్ళీ చెప్పండి కర్నూలు నుంచి నజీర్ అండ్ నజరీన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే 11, 69, 88 ఈ నంబర్స్ లో కామన్ గా ఉన్నది ఏంటి అని అడిగాను. దాని అప్ సైడ్ డౌన్ తలకిందులుగా చేసిన అవే నెంబర్స్ కనిపిస్తాయి. సో క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి తాతారావు గారు చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ రాంగ్ ఆన్సర్ అండి. కొంచెం తేడా అనమాట. అండ్ రాంగ్ ఆన్సర్ శేఖర్ ఎమిగనూరు నుంచి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శ్రీను ఐరాల నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అనంటే ఎస్ కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మేము జయంతుదీన్ స్నేహమాన జయంతుదీన్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చెప్పేస్తున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ అలారం క్లాక్ అండి. రాత్రి చక్కగా సెట్ చేసుకొని పట్టుకుంటాం, ఉదయాన్నే మోగుతుంది. బా ఇది మోగిందే ఇప్పుడు అని చిరాకుతో అరుచుకుంటూ లేస్తాను చూసారా. అది పాపం చెప్పిన పనే చేసింది కానీ మనమే తిడతాం అనమాట. అది సంగతి స్టూడియోస్ లో టైం 3:22 అయితే క్రాస్ అయిపోయింది. నేనైతే మలాన్వి కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. అదేంటంటే ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఆన్సర్ చేసేయండి 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. జులై మూవీ నుంచి ఓ మధు సాంగ్ అయితే వచ్చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ లో అండ్ మ్యూజిక్ డైరెక్షన్ దేవిశ్రీ ప్రసాద్ పాడింది. అద్నాన్ సానీ మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ముచ్చటగా మూడో ప్రశ్న కూడా అడిగేశాను. ఇంతకీ స్టూడియోస్ లో టైం 3 గంటలు దాటి 28 నిమిషాలు దాటి అలా పరుగులు పడుతుంది మన సందడి సందడిలు క్లాక్. అండ్ ఇప్పుడు నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక గదిలో 5 క్యాండిల్స్ ఉన్నాయి, వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. లెట్ సీ ద ఆన్సర్స్. అమ్మో చాలా వచ్చేసాయండి, నేను ఒక్క సాంగ్ అలా విని ఇలా వచ్చే లోపల ఇన్ని వచ్చేసాయా. కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ గారు రాజల మండల నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు పెడన జోగానంద్రా కాలనీ అప్పల్ రాజు గారు. అండ్ అలాగే మలాన్బి కర్నూలు నుంచి, బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్ గారు రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. సీతామేడం గారు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారండి. మేము జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ రాంగ్ ఆన్సర్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ. అండ్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ జగదీష్ ఫ్రమ్ మైలవరం నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ పాలంపోలే యాళ్ళగడ్డ నంజల్ జిల్లా నుంచి. అండ్ ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నందిపేట్ నుండి రంగోలి శ్రీనివాస్ గౌడ్ ఇందిరా. కరెక్ట్ ఆన్సర్ అండి, సారీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బై మిస్టేక్ రాంగ్ అన్నాను. అండ్ సందీప్ సౌమ్య, అండ్ ఇందాక మండూరు మధుకుమార్ గారు లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ అండి, కరెక్ట్ అని చెప్పాను బట్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారి పేరు మాత్రం రంగోలి శ్రీనివాస్ గౌడ్ ఇందిరా సందీప్ సౌమ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పెడన్ నుంచి కోటమల్లయ్య గారు. అండ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ పంపించారు రామకృష్ణారెడ్డి గారు గనగలూరు కర్ణాటక నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ శ్రీధర్ రావు, ఏది పేరు, శ్రీధర్ రావు మగళగిరి ఆదోని నుంచి. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ హాయ్ సీత గారు, కాబట్టి రాంగ్ ఆన్సర్ పంపించారండి సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ పుట్టపక్కల నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు పంపించారు. సో ఇంకా ఆన్సర్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా వినండి, వింటే మీకే ఆన్సర్ అర్థమైపోతుంది. చాలా రాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. సో ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి.

అని అడిగాను. జాగ్రత్తగా విని జాగ్రత్తగా ఆన్సర్ పంపించండి. ఆన్సర్ చేయాల్సిన నెంబర్ 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం రెట్రో మూవీ నుంచి బుజ్జమ్మ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని

0: అరమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

3:37 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. నేను ఇంకా థర్డ్ క్వశ్చన్ లోనే ఉన్నాను. మరి ఇంకా బోల్డ్ అనే ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేద్దాం. ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి అని అన్నాను, 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలిన్నాయి అని అడిగాను. సో ఆన్సర్స్ చూసేద్దాం. ఇంకా పంపించిన వాళ్ళు 8662488114 నెంబర్ పంపించేసేయండి. రాంగ్ ఆన్సర్ పంపించారు రాజేష్ చౌదరి న్యూజ్వీన్ నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. రాంగ్ ఆన్సర్ అంకయ్య గడ్డం బంగారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి. అండ్ జాంప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి. రాంగ్ ఆన్సర్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేఖర్ ఎమిగనూరు నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అది కాదండి, అన్ని ఆప్షన్స్ ఇస్తే నేను దాంట్లో ఒక ఆప్షన్ అనే వెతుక్కోమంటారు, ఉన్న ఆన్సర్స్ అన్ని చెప్పేశారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనరా దగ్గర రాంగ్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు ప్రభాకర్ లావణ్య చరణ్ పూజి తేజ గగన్ రాంగ్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి. రాంగ్ ఆన్సర్ ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు దామల్ల పెద్దమస్తన్రా గారు, దామల్ల చిన్నమస్తన్రా గారు. అండ్ నెక్స్ట్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ బాగున్నారా మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే హాయ్ సీత మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. హాయ్ సీత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. సుజాత శ్రీనివాసరావు దొడ్డ దేవరపాడు నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ మైదుకూరు జాఫర్ మేడం అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ సీతా మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి. మహమ్మద్జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. అండ్ అలాగే తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. పెడన్ జోగానందరావు కానీ అప్పల్ రాజు గారు, అందుకనే నేను అంటూ ఉంటా సీత అంత ఈజీ కాదు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ అన్సి ఎంనా జాన్కంపేట నిజామాబాద్ నుంచి. అండ్ ఇంకా బోలెడని ఉన్నాయండి, చదువుతుంటే వస్తూనే ఉన్నాయి. మిగిలిన రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని తప్పకుండా చదువుతాను, క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఒక గదిలో 5 క్యాండిల్స్ ఉన్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. ఆన్సర్ చేసేయండి 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి సుట్టల్లా సోసి పోకలా సాంగ్ ఇది చూస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

నేను యాక్చువల్గా ఈరోజు చాలా క్వశ్చన్స్ అడుగుదామని చాలా పెద్ద లిస్టే తీసుకొచ్చాను, కానీ 3 క్వశ్చన్స్తోనే అయిపోవాల్సి వస్తుంది. ఎనీవేస్ స్టూడెంట్స్లో టైం 3:43 అయిపోయిందండి, అప్పుడే టైం తెలియకుండా అయిపోతుంది. నేను ఎన్ని చదివినా సరే అదేదో అక్షయ పాత్ర లాగా ఎంత తీస్తే అంత నిండుతూ ఉంటుంది కదా, అలా ఎన్ని చదివినా అలా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. సో లెట్ సీ క్వశ్చన్ ఏంటి. ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 అర్పిసారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. అండ్ ఆన్సర్స్ అయితే బాబాయ్ ఏంటిది, ఓకే యూసఫ్ ఫ్రమ్ కొలిపారి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ నుంచి అండ్ నెక్స్ట్ వచ్చి రాంగ్ ఆన్సర్ పంపించారండి తులసీనగర్ నుంచి మీరా, ఎస్ అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు శ్రీధర్రావు మంగళగిరి యాదవ్ నుంచి. అండ్ అలాగే మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ చంద్రశేఖర్ కడప నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ రాంగ్ ఆన్సర్ కానీ మీరు తప్పని అంటున్నారు, ఏం చేద్దాం, వీఆర్ టాలెంట్లెస్. మహేష్ రెడ్డి ఫ్రమ్ వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి. బట్ అది ఇది కూడా కాదు కదా, ఇది కాదు కదా, ఇది కాదు కదా. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారండి స్వరూప్ సాయి ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చి రైట్ ఆన్సర్ పంపించారండి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ జి రెడ్డన ఎంజో కాలనీ కడప నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ శ్రీను గారు ఐరాల నుంచి. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ శేఖర్ ఎమిగనూర్ నుంచి. అండ్ వాయిస్ మెసేజ్ నాట్ అలౌడ్ అండి, బట్ స్టిల్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ ద్వారా కూడా పంపించారు. పంపించిన వారు రంగోలీ శ్రీనివాస్ గౌడ్ ఇందిరా సందీప్ సౌమ్య పంపించారనమాట నందిపేట నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుంచి దామల్ల పెద్దమస్తానరావు గారు, దామల్ల చిన్నమస్తానరావు గారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగరాజు లక్ష్మి ఫ్రమ్ వడియంపేట డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ ఇంకా ఆన్సర్స్ ఉన్నాయండో, నాకు గ్యాప్ కావాలి, నేను ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి, ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి. ఇంకా ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే 8662488114 నెంబర్కి అయితే ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక సాంగ్ అయితే వచ్చేస్తోంది, రూల్స్ రంజన్ మూవీ నుంచి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3:51 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. సో సండే సందర్లో థర్డ్ క్వశ్చన్, ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలిన్నాయి అని అడిగాను. ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ అయితే వచ్చాయి, చూద్దాం. మైదుకూరు జాఫర్ మేడం మిగిలి ఉన్నాయి అన్నారు కదా, అంటే రాంగ్ ఆన్సర్ అయితే పంపించారండి, నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ రాజోలి నుంచి జయన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి సాయినగర్ తిరువిధుల బాబు మిత్ర బృందం పంపించారు, అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. తిరుపతమ్మ శ్రీనివాసులు రెడ్డి వారి కుటుంబ సభ్యులు నర్సరావుపేట నుంచి అయితే పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ రాంగ్ ఆన్సర్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, రాజేష్ చౌదరి న్యూస్ వీడ్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్, నా పేరు లోకేష్, ఊరు చిత్తూరు, సమాధానం ఓకే. మిగిలేవి 3 6 8 రాంగ్ ఆన్సర్ అయితే పంపించారండి. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ దామర్ల ఆంజనేయులు హైమ గారు వలవర్ల గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా ఖజా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సీతమ్మలో రైట్ ఆన్సర్ అనిపించుకోవాలంటే అలా చెయ్యక తప్పలేదు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునికిప్పటి నుంచి పంపించారు, అసలు ఏమన్నా చెప్పారా ఆన్సర్. అండ్ హాయ్, ఐఆమ్ లోహిత ఫ్రమ్ గుంటూరు అంటున్నారు. హాయ్ లోహిత, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్యాండిల్స్ అన్నీ అన్నది పాలం పోలయ్య ఆడగడ్డ నంజల్ జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం జయంతి ఆల్వాల్ మై ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ తులిమిల్లి రవి రవి గారు సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సజ్జ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికల్ని వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే అంటూ మా ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఎస్ టీవీ హనుమంతాచారి శ్రీనగర్ గుంటూరు నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు కడప వినయ్ గారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆన్సర్ అండి ఫైనల్గా తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? సో జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్తో సహా ఆన్సర్ ఇస్తున్నాను, వినండి. గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి. సో అన్నీ వెలుగుతున్నాయి, దాంట్లో 2 ఆర్పేశారు. ఆర్పేసిన తర్వాత మిగిలినవన్నీ కరిగిపోతాయి కదండి, మిగతా 3. సో 3 కరిగిపోతాయి కదా. సో మిగిలినవి ఎన్ని అని అడిగాను, 2. సో దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ ప్రసన్న కుమార్ అండ్ శ్రీలక్ష్మి ఫ్రమ్ వణుకూర్ ఆన్సర్ 2 అండ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ సో ఆన్సర్ అర్థమైందా? 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, దాన్ని 2 ఆర్పేశారు అంటే మిగిలిన 3 కరిగిపోయాయనే కదా. సో ఇంకా మిగిలినవన్నీ 2. సో ఎన్ని మిగిలాయి అని మాత్రమే అడిగాను, దిస్ ఈస్ ద ఆన్సర్. సో నన్ను తిట్టుకోవాకండి, ఫైనల్ గా ఆన్సర్ అయితే చెప్పేశాను. అండ్ స్టూడియోస్ లో టైం 3:54 అయితే క్రాస్ అయిపోయింది. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మన సందడి సందడి అయితే క్లోజ్ చేసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చీరు చీరు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కూడా ఆయన కలుస్తారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి చెందిన మహిళ మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షహనాజ్ కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్లి చిత్రహింసలకు గురైంది. తనను రక్షించాలంటూ డిప్యూటీ సీఎంను వేడుకుంది. షహనాజ్ బాధలు విన్న వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మహిళను స్వగ్రామానికి రప్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులకు ఆదేశించారు. ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి చొరవతో షహనాజ్ స్వగ్రామానికి చేరుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ది గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని అధికారులకు సూచించారు. విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై ఢమరుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ

త్రిశూలం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ భారీ త్రిశూలాన్ని ప్రారంభించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రభుత్వం 100% సక్సెస్ అయిందని, టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించినట్టు రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న 50 ఏళ్లలో విశాఖ నగర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రధానమంత్రి దతి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోమ్ స్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ మండల తహసీల్దార్ మండల అభివృద్ది అధికారులను ఆదేశించారు. గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.2% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడ్ను ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: మీచుంచెస్ వింటున్నారు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విచ్చే రాజశీత అండ్ స్టూడియోస్ లో టైం 4:39 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము వివిధాలో. సో వివిధాలో ఈ రోజు కాజల్ అగర్వాల్ రిలేటెడ్ మూవీ సాంగ్స్ అయితే వినబోతున్నాం. అండ్ ఇందాక లక్ష్మీ కళ్యాణ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ లో నిహాల్ అండ్ ప్రణవి పాడిన పాట. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం చందమామ మూవీ నుంచి నాలో ఊహలకు సాంగ్ అయితే వచ్చేస్తోంది. అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో కేఎం రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ లో ఆశా భోంస్లే అండ్ కేఎం రాధాకృష్ణన్ పాడిన పాట. అండ్ ఆఫ్టర్ దట్ గణేష్ మూవీ నుంచి సాంగ్ కూడా వచ్చేస్తోంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 విత్ భారతి ఎఫ్ఎం.
1: ధీమ్ ధనక ధీమ్ తనక ధీమ్ ధనక ధీమ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: స్టూడియోస్ లో టైం 4:25 అయితే క్రాస్ అయిపోయింది. మనమున్నాము వివిధాలో కాజల్ అగర్వాల్ సాంగ్స్ వింటూ, అండ్ మగధీర మూవీ నుంచి మంచి సాంగ్ అయితే వినేసాం కదా. ఇంతకి ఎవరు పాడారు ఏంటి అంటే కనుక చంద్రబోస్ గారి లిరిక్స్ లో, ఎంఎం కిరవాణి గారి మ్యూజిక్ లో, అనుజ్ గుజ్వారా అండ్ రీటా పాడిన సాంగ్. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఆర్యా 2 మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. అండ్ ఆఫ్టర్ దాట్ డార్లింగ్ మూవీ నుంచి బుల్లే నా బంగారు తల్లి బుల్లే, మల్లికార్జున్ అండ్ ప్రియామ్ హేమేష్ పాడిన పాటకు అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అయితే అందించారు. వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హీ డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హీ లవ్స్ యు. హీ లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంత అంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మన వివిధ భారతి ఎఫ్ఎం లో అండ్ స్టూడియోస్ లో. టైం 4:38 అయితే క్రాస్ అయిపోయింది. వివిధలో కాజల్ అగర్వాల్ మూవీ సాంగ్స్ అయితే వింటున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీరు వినబోయే పాట బృందావనం మూవీ నుంచి అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో శంకర మహాదేవన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట ఏ రాజా సాంగ్. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఇష్ట పర్ఫెక్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఇప్పుడు మన స్టూడియోస్లో టైం 4:30 అయితే క్రాస్ అయిపోయింది, వెన్నెలా కూడా వినే టైం అయిపోయింది, నాకు కూడా టాటా గుడ్ బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు స్పెషల్ స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెలా అయితే వింటారు, అండ్ దెన్ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ రాజసీత సైనింగ్ ఆఫ్.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్రావెల్ ఫర్ పర్సనల్ గ్రోత్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, కరెక్ట్ గా విన్నారండి. ట్రావెల్ చేస్తే పర్సనల్ గ్రోతా? తెలుస్తుంది, అందుకే అంటాను వింటూ ఉండండి వెనిలా. హాయిగా హాలిడే టూర్ ప్లాన్ చేస్తున్నారా? దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా? దూర ప్రయాణాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అని చెప్పొచ్చు. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం ఈ వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతన్తో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇయర్ ఎండ్ వెకేషన్ ఎలా చేయాలి? సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి, ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా? మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఉండదు, మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ మెదడు వేగంగా పనిచేస్తుంది. సరైన విధానంతో మీరు జీవితంలో ముందుకు సాగొచ్చు. ప్రయాణాల వల్ల మనసు సానుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి మనసును డామినేట్ చేసినప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడం మంచిదని భావిస్తారు. ప్రయాణం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే, ఇది మనశ్శాంతిని సృష్టిస్తుంది, హృదయానికి శాంతిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లడం ద్వారా మన బిజీ లైఫ్లో మన కోసం కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతాం. నదులు, జలపాతాలు, పర్వతాల మధ్య చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ, వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారి కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం, సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యూ హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెబుతుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది, తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది. ప్రయాణం నిజంగా మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళనలు కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచనా ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు,
కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. దీని వలన మీరు చాలా సామాజిక సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు. కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు, కాస్త పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, రెగ్యులర్ ట్రిప్స్కి వెళ్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్లో వాలీబాల్ ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒకటి రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలామంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది. దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందు

ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటు ఉంటుంది. చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే ఒకటి రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలిమార్పు మాత్రమే కాదు, శరీరానికి మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. మీరు రోజువారీ జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కరోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచన శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సమయం గడపడానికి అవకాశం. ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలా మంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కనీసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి వాటి జీవనశైలి వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ వన్స్ పర్సనల్ గ్రోత్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని 5 చోట్ల బేలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని చెత్త సంపద కేంద్రంలో ఈ యంత్రాన్ని ప్రారంభించనున్నారు. రాష్టంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐఏఎస్ అధికారుల బదిలీలు, అదనపు బాధ్యతలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశిభూషణ్ కుమార్ కు జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించింది. జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ బాధ్యతల నుంచి సీఎస్ సాయి ప్రసాద్ కు ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది. ఇక పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంపై రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి హృదయపూర్వక అభినందనలు ఎక్స్ ద్వారా తెలిపారు. రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సింగపూర్లో అధికారికంగా పర్యటించనున్నారు. రాష్టంలో ఖరీఫ్ 2026 సీజన్ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డు విస్తరణ పనులకు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1,80 కోట్ల రూపాయలతో రోడ్లపై గుంతల్లేని రాష్టంగా మార్చామని చెప్పారు. రాష్టంలో కొత్తగా మరో 12 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 3 నెలల్లో ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

అలాగే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి అనంతరం

జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎలక్షన్ కమిషనర్ దర్శించుకోనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రారంభించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 5.4 కోట్ల అభివృద్ది పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్పై పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాస్టర్ ప్లాన్పై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నగరం అభివృద్ది చెందాలంటే మాస్టర్ ప్లాన్ అవసరమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో 12 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 3 నెలల్లో ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వంలో 23 నెలల్లో 24 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కేంద్రాలు అందుబాటులోకి వస్తే కిడ్నీ రోగులకు ఉచిత సేవలు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. సహాయ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 19 ఉదయం 10 గంటలకు ఉంటుందని, అదే రోజున కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు జరగనుంది. జైపూర్లోని సవాయి మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు వింటారు.

32 మినిట్స్ 50 సెకండ్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టైంలో మనందరం వచ్చేసాం కృష్ణా తీరంలో. మనకి నచ్చిన సెలబ్రిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, అలానే వాళ్ళు నటించిన మూవీ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయడానికి, నేనైతే ఎప్పట్లాగే మీరు మెచ్చే ఒక మంచి సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేసాను. అందుకంటే ముందు ఎండలు చూసారు ఎలా ఉన్నారు. మరి ఈ ఎండల్లో మన పనులు ఆపుకోవటం కంటే ఉత్తమం ఇంకోటి లేదు, ఎందుకంటే మనం బాగుంటేనే పనులు చేసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరి అయితే ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి, లేదంటే తగ్గిన తర్వాత చేసుకోవటం మంచిది. యా ఫ్రెండ్స్, మరి ఎప్పట్లాగే ఒక బ్యూటిఫుల్, ఆయన గురించి ఎలా చెప్పాలంటే ఎస్, ఒక లెజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీయే. ఆయన ఎవరు అంటే సినిమా రంగంలో ఏదైనా ఒక విభాగంలో రాణించడం చాలా పెద్ద విషయం. అలాంటిది హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నిర్మాతగా, దర్శకుడిగా తనేంటో నిరూపించారు. కెరీర్లో ఆటుపోట్లను ధైర్యంగా సాహసంగా ఎలా ఎదుర్కోవాలో తెలియాలంటే ఈయన సినీ ప్రస్థానం ఒడిదుడుకులను మనం తెలుసుకోవాల్సిందే. ఈయన నటుడిగా నవ్వించాడు, కవ్వించాడు, ఏడ్పించాడు. అన్నిటిని మించి పలు చిత్రాల్లో విలన్గా భయపెట్టాడు. నవతరం చిత్రాల్లో తాతయ్యగా, అంకులుగా అలరిస్తున్న ఈయన హీరో అవ్వాలనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయనే ఎర్ర శేషగిరిరావు. నేను అసలు పేరు చెప్పేశాను. సినిమాల్లో, సినీ ఇండస్ట్రీలో ఆయన పేరు గనక ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ చేసేయండి. 3 దశాబ్దాల సినీ ఇండస్ట్రీలో దాదాపు 700 సినిమాలు పైగా నటించి మెప్పించారు ఎర్ర శేషగిరిరావు గారు. ఈయన పేరులోనే సినీ ఇండస్ట్రీలో మనం పిలుచుకునే పేరు కూడా ఉంది. ఆ పేరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. అలానే ఈయన నటించిన సినిమాల నుంచి మీకు సూపర్ సాంగ్స్ ప్లే చేస్తాను.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వార్తల వివరాలు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే న్యాయ వ్యవస్థలో మానవీయ విలువలను కాపాడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 న్యాయస్థానాల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ సాంకేతికత అండతో సామాన్యులకు సకాలంలో న్యాయం అందించగలిగామని గుర్తు చేశారు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియది కీలక పాత్ర అని, న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడులో ఉన్న రైతు సేవా కేంద్రం, రైసు మిల్లులను మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే 94% మేర చెల్లింపులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనివలన రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం బాయిల్డ్ రైస్ సేకరించాలని తాము కోరగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొంటూ,
1: ఈ సంవత్సరం 70 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను రబీలోను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల్లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి.
0: ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోంస్టే, ట్రైబల్ హోంస్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు, జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, మండల తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి

0: అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూనే స్థానిక యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జిల్లాలో 3 క్లస్టర్లను గుర్తించాలని, అందులో చింతపల్లి మండలం లంబసింగి ఒక క్లస్టర్గా, అరకు డుంబ్రీగూడ మండలంలో 2 క్లస్టర్లుగా గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటక ఆకర్షణలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక జరగాలని సూచించారు. ఈ పథకం అరకు, డుంబ్రీగూడ, అనంతగిరి, చింతపల్లి మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఈరోజు ప్రారంభమైంది. ఒంగోలులోని త్రోవగుంట సమీపంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాము నుంచి మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా పాఠ్యపుస్తకాలను పంపుతున్నారు. జిల్లాలోని విద్యార్థులకు 13 లక్షలకు పైచిలుకు పుస్తకాలు అవసరం కాగా, మొదటి విడతలో 11 లక్షల పైచిలుకు పుస్తకాలు వచ్చాయని పాఠ్యపుస్తకాల గోదాము ఇన్ఛార్జ్ జిందా భాషా తెలిపారు. ఇంకా 2 లక్షల పైచిలుకు పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మారాయని, విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలిపారు. రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరిపై నిర్మించిన 65 అడుగుల త్రిశూలాన్ని మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, భారీ త్రిశూలం, ఢమరుకం ఏర్పాటు చేయడంతో కైలాసగిరికి మరింత శోభ చేకూరిందన్నారు. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ త్రిశూలాన్ని నిర్మించామని, కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు 7 కనెక్టింగ్ రోడ్లను విఎంఆర్డీఏ నిర్మిస్తుందని, ఇప్పటికే 3 రోడ్లు పూర్తయ్యాయని నారాయణ పేర్కొంటూ,
1: ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, అందుకనే విఎంఆర్డీఏ ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లేకుండా ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. ట్రాఫిక్ ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ రెండింటిలో మెట్రో పెట్టున్నాం.
0: ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర సంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు ప్రోగ్రామ్స్ విభాగాధిపతి గుడుపూడి దివ్య తెలిపారు. ఆకాశవాణి న్యూస్ విభాగాధిపతి టి హెన్రీ రాజ్ మాట్లాడుతూ, మారుతున్న కాలంలో సమాచార విప్లవం ఎన్ని మలుపులు తిరిగినా ఆకాశవాణి తన విశ్వసనీయతను, ప్రామాణికతను కాపాడుకుంటూనే ఉందని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వర్చువల్ సేవలు, దర్శన

స్లాట్లకు సంబంధించిన కోటాను 21న శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, తిరుమల తిరుపతిలో గదుల కోటాను 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో రిటర్న్ ఎగ్జాక్ట్లీ 6 o'clock దాటి 20 మినిట్స్ అయిపోయింది. ఫ్రెండ్స్ మరి మనందరం వచ్చేసాం కృష్ణా తీరంలో. ఆల్రెడీ ఎవరి గురించి చెప్తున్నానో నేను మీకు బ్రీఫ్ ఇచ్చేస్తాను. ఎస్, మీరందరూ అన్నట్టే ఆయనే గిరిబాబు గారు అండి. గిరిబాబు గారు అలియాస్ ఎర్ర శేషగిరిరావు 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండే నాటక రంగంపై ఆసక్తి ఉండేది ఈయనకు. కాలేజీ రోజుల్లో తొలిసారి నాటకంలో హీరోగా చేశారు, కానీ ఆ టైంకే పెళ్ళైపోయింది. పెద్దగా డబ్బులు వచ్చేవి కావు. అదే టైంలో గిరిబాబు గారు నాటకం ఫోటోలు తీసేందుకు వచ్చిన ఫోటోగ్రాఫర్ ఎవరో కదో ఆయన మిత్రుడే, ఆయన ఫోటోలను కొత్త నటులు కావాలి అనే ప్రకటనల కోసం పంపించారంట. దాంతో మద్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గిరిబాబుకు పిలుపు వచ్చింది. జి వరలక్ష్మి, ఎస్డి లాల్, తాతినేని రామారావు, అట్లూరి పూర్ణచంద్రరావు గారు తీస్తున్న సినిమాకు హీరోగా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఎట్టకేలకు 1973లో విడుదలైన జగమే మాయ చిత్రంలో ఆయన కెరీర్ మొదలైంది. అది కూడా ప్రతికూల పాత్రలో. మురళీమోహన్ గిరిబాబులకు తొలి సినిమా కూడా ఇదే. గిరిబాబు నటన బాగుండటంతో ఆయనకు సినిమా ఆఫర్లు పోటెత్తాయి. అందుకే ఆయన కెరీర్లోని తొలి 4 ఏళ్లలోనే దాదాపు 45 సినిమాలు నటించారంట. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి కృష్ణా తెరువులో గిరిబాబు గారి గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం కదా. అలా మొదలైన గిరిబాబు గారి ప్రస్థానం ఆ తర్వాత ఏ దశలోనూ ఆగలేదండి. అన్ని రకాల పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గిరిబాబు గారు ఒకప్పుడు తను నటుడిని అవుతానంటే అవహేళన చేసిన ఊర్లోనే సగౌరవంగా తను నటుడే చూపించి అడుగుపెట్టారు. ప్రతిభ, అదృష్టం, సత్ప్రవర్తన, ఈ మూడు అంశాలే తన కెరీర్ ఎదుగుదలకు కారణమని నమ్ముతారు గిరిబాబు గారు. అప్పటి స్టార్ హీరోలందరితో సినిమాల్లో మంచి పాత్రలు చేశారు. అలాగే గిరిబాబు హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించారు. జగమే మాయ సినిమాతో విలన్గా పరిచయం అయిన తర్వాత వరుసగా అలాంటి పాత్రలు చేశారు. ఎక్కువగా కన్నింగ్ విలన్గా కనిపించేవారు గిరిబాబు. కృష్ణ, నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి హీరోల సినిమాల్లోనూ ప్రధాన విలన్గాను సహాయ విలన్గా నటించి మెప్పించారు గిరిబాబు గారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తిరువలో, మీరేడో ఫ్రెండ్ జానీతో. నిజానికి గిరిబాబు గారు కెరీర్లో స్టార్ట్ అయింది మాత్రం హీరోగా, కానీ అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సపోర్టింగ్ యాక్టర్గా టర్న్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్లో బిజీయెస్ట్ యాక్టర్గా మారిపోయారు. గిరిబాబు గారి డేట్స్ అసలు ఖాళీ ఉండేవి కావంట. ఏడాదికి 15 నుండి 20 సినిమాలు చేసేవారంట. 45 ఏళ్లకు పైగా తన సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించారు గిరిబాబు గారు. తన ప్రయాణంలో ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా అందరితో స్నేహపూర్వకంగా మెరిగేవారు. అజాత శత్రువుగా పేరు పొందారు. విలన్గా పరిచయం అయిన చాలా కాలం హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు వధూవరులు. ఆ సినిమాలో ఆయనతో పాటు అప్పటికే కెరీర్ చివరి దశలో ఉన్న రేలంగి గారు నటించారు. తన తరం నటులెవ్వరికీ దక్కని

అదృష్టం తనకు దక్కిందని, రారంగి గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావటం నా అదృష్టం అని అంటారు గిరిబాబు గారు. అలానే జ్యోతిలక్ష్మి అనే సినిమాలో మహానటి సావిత్రి బ్రతగా నటించారు. అది కూడా తన కెరీర్లో అరుదైన సంఘటన అని చెప్తారు. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరున్నారు కృష్ణా తీరులో మీ రెడ్ ఫ్రెండ్ జానీతో. మొత్తంగా ఎన్నో రకాల స్ట్రగుల్స్ తర్వాత నటుడిగా నిలుతుకోవడమే కాదు, మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. ఏ రోజు ఖాళీ లేకుండా బిజీ అయిపోయారు. ఓ రకంగా బిజీ అయిన మాటకు గిరిబాబైనా అనే టైం వచ్చేసిందంట. ఎందుకంటే పర్ డే కనీసం 10 గంటలు సినిమా షూటింగ్లో పాల్గొనేవాళ్ళు అంటే గిరిబాబు గారు కెరీర్లో ఖచ్చితమైన నిదర్శనం అని చెప్పాలి. ఈ టైంలోనే నిర్మాతగా మారి ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. అది ఆయన 50వ చిత్రం. తన మిత్రుడితో కలిసి జైబెరీ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ను స్థాపించి దేవతలారా దీవించండి అనే సినిమా నిర్మించారు. దేవతలతో పాటు ప్రేక్షకులు కూడా దీవించడంతో తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ అందుకున్నారు. దాంతో 2వ సినిమా మొదలుపెట్టారు, అదే సింహగర్జన. దానిలో కృష్ణ గిరిబాబు గారు హీరోలుగా నటించారు, అది కూడా సూపర్ డూపర్ హిట్. అలా నటుడుగానే కాదు, పెద్దగా అనుభవం లేకపోయినా నిర్మాతగా దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నారు గిరిబాబు గారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణతీరంలో మీరు ఫ్రెండ్ జానీతో. అదే ఉత్సాహంతో తన తొలి సహనటుడు మిత్రుడైనటువంటి మురళీ మోహన్ హీరోగా ముద్దు ముచ్చట అనే సినిమా తెరకెక్కిస్తే అది కూడా హిట్. నిర్మాతగా మంచి ప్లానింగ్తో సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత సాయికృష్ణ ఫిలిమ్స్ అధినేతతో కలిసి అప్పుడే హీరోలుగా ఎదుగుతున్న సుమన్ భానుచందర్ రంగనాథ్తో కలిపి మెరుపు దాటి తీశారు. అది సెన్సేషనల్ హిట్ అయింది. ఆ తర్వాత దర్శకుడుగా మరి భానుచందర్ సుమలతలతో కలిసి రణరంగం తెరకెక్కించారు. గిరిబాబు గారు విలన్గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించినా ఆయనలోని కామెడీ కోణం కూడా ప్రేక్షకులను ఆదరించారు, ఆస్వాదించారు. కామెడీకి ఉండాల్సిన అద్భుతమైన టైమింగ్ గిరిబాబుకు బాగా కలిసి వచ్చింది. అందుకే 90వ దశకంలో చాలా సినిమాల్లో ఆయన ఏ ఆఫీస్ మేనేజర్గానో, ఫ్యాక్టరీ ఓనర్గానో, హీరో తండ్రిగానో నటించి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తెలుగులో, మీరేడో ఫ్రెండ్ జానితో. చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయడానికి ముందు ఆయన రచయితగా, నాటకకర్తగా రంగస్థల నాటకాలు మరియు ప్రదర్శనలు కూడా పాల్గొన్నారు. 80వ 90వ దశకాల్లో గిరిబాబు సహజ కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా నటించి చాలా కాలం పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. 1990వ దశకంలో చివరి నాటికి గిరిబాబు గారు ప్రతినాయక పాత్ర నుండి సహాయ పాత్రల వైపు మళ్లారు. నిన్నే పెళ్లాడుతా, గిల్లి కజ్జాలు, ఆవిడ మాయావిడే, స్వయంవరం, కురుక్షేత్రం, దేవతలార దీవించండి, ముందడుగు, జాకీ, పసివాడి ప్రాణం, ప్రేమ అనుకో, హలో బ్రదర్, బ్రహ్మచారి మొగుడు, సిసింద్రి, లిటిల్ హోల్జర్స్, రా నువ్వే కావాలి, పూల్స్, మిస్టర్స్ అండ్ మిస్టర్స్, శైలజ కృష్ణమూర్తి, అతడు ఒక్కడున్నాడు, క్లాస్మేట్స్ కృష్ణ వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. విలక్షణ నటుడిగా తెలుగు సినిమాలు సుస్థిర స్థానం సంపాదించుకున్నారు గిరిబాబు గారు. చిత్ర పరిశ్రమ ఒక గుర్రపు పందెం లాంటిది అని, ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని చూస్తారు అనేది ఆయన నమ్ముతారు. సూపర్ స్టార్ కృష్ణతో 150 పైగా చిత్రాల్లో గిరిబాబు గారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గిరిబాబు గారికి 2 కొడుకులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకరు రఘుబాబు, ఇంకొకరు బోసుబాబు. బోసుబాబుతో గిరిబాబు గారు ఇంద్రజిత్ అనే సినిమా తీశారు. గిరిబాబు గారు దేనికి గిరికిసుకోలేదు, పలానా పాత్రలే చేయాలని ఎప్పుడు గిరికిసుకుని కూర్చోలేదు, గిరిలోనే ఉండిపోలేదు, ఏ పాత్ర చేసినా న్యాయం చేశారు. కురుక్షేత్రం, కరుణామయుడు, గమ్యం, డమరకం, గీత గోవిందో, అన్ని మంచు శిఖరమల వంటి చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తెరవులో, మీరు డిఫరెంట్ జానీతో. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన పోషించిన బహుముఖ ప్రజ్ఞా పాత్రలకు గౌరవంగా 2021లో గిరిబాబు గారు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత ఏఐఎం వెస్ట్ బ్రూక్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మరి ఇంతవరకు కృష్ణా తీరంలో అలనాటి బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు గిరిబాబు గారి గురించి కొన్ని విషయాలు మనం షేర్ చేసుకున్నాం కదా, అలానే ఆయన నటించిన సినిమాల నుంచి మీకు సాంగ్స్ ప్లే చేస్తున్నాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎంఐఆర్వి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థతో కూడిన అధునాతన అగ్ని క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఒక పెద్ద భౌగోళిక విస్తీర్ణంలో వేర్వేరు లక్ష్యాలను ఛేదించేందుకు బహుళ పెలోడ్లతో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఈరోజు తెలిపింది. ఎంఐఆర్వి సామర్థ్యంతో కూడిన అగ్ని క్షిపణి విజయవంతమైన ప్రయోగానికి గాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డీఆర్డీఓ, భారత సైన్యం పరిశ్రమలను అభినందించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న ముప్పుల నేపథ్యంలో దేశ రక్షణ సన్నద్దతకు ఇది ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని జోడిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 42 పంచాయతీలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి. వచ్చే నెల 3వ తేదీన న్యూఢిల్లీలో ఈ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుందని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 6 పంచాయతీలు ఎంపిక కావడంతో కర్ణాటక అత్యధిక సంఖ్యలో పురస్కారాలను దక్కించుకుంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు 5 పురస్కారాలతో నిలిచాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కొత్తగా 3 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడ్ను ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమార్ తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా!
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే

0: భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: ఆ వైబ్ వినిపిస్తుందా?
3: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
2: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
3: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
2: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
3: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
2: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
3: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
2: ఉత్సాహం ఊపందుకుంటుంది,
3: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
2: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
3: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
2: 90 ఏళ్ల చరిత్ర,
3: 90 ఏళ్ల అనుబంధం,
2: 90 ఏళ్ల మన కథ.
3: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
2: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
4: మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీడీపీ అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. అత్యాధునిక అగ్ని క్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులో కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి వివిధ సెక్షన్లున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలార్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించే రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ లోని పారేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు, వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా

0: వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతమంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্রা পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীর রাম তুডু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 3 తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా గత 15 రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ఉన్న టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగవేట్రి కళగం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరతు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవ అర్జున, విడుదలై చిరదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107 తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. MIRV సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, DRDO, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ హక్కుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయల మెరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూయిజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు

ముగ్గురు మరణించారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: యా ఫ్రెండ్స్, మరి స్టూడెంట్ టైం ఎగ్జాక్ట్లీ 7:00 36:20 అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనందరూ ఎంటర్ అయిపోయాం మనసులు మనసులో మనసు దోచే పాటలు వింటూ. అలానే సరదా సరదాగా నేను అడిగే ప్రశ్నలకు అంతే సరదాగా మీరు పంపించే ఆన్సర్ల టైం. మరి నేనైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తాను ఒక సూపర్ సాంగ్తో. ఇది విన్న తర్వాత మనం నేను అడిగే ప్రశ్న మీరు పంపించే జవాబులోకి వెళ్ళిపోదాం.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసులో. చెప్పేస్తారు మ్యూజిక్ డైరెక్ట్ నేను చెప్పేస్తారు, అందుకే నేను మీకు బాగా కష్టంగా ఉండాలని ఆ మూవీ ఏ బ్యానర్ పై తీశారు, ఆ మూవీ బ్యానర్ కనుక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ SMS పంపించండి.

యా ఫ్రెండ్స్, నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు ఎవరు పంపించారు చూసేద్దాం. కానూరు నుంచి తాతారావు, పెడం జోగానందరావు కాలనీ నుంచి ఓకే అప్పలరాజు, నెక్స్ట్ వచ్చేసి దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కనకారావు పెడం నుంచి భాస్కర్ పెడ నుంచి, వీరంతా కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారండి. యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీ రేడియో ఫ్రెండ్ జానీతో. నేను అడిగే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ మూవీలో హీరోయిన్ ఆమె పేరు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. ఇప్పుడు నేను ప్లే చేసే సాంగ్ ఏ మూవీ, మూవీ పేరు అవసరం లేదు, ఆ మూవీలో నా హీరోయిన్ పేరు తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసులో మెరిడ్ ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి చాలామంది పంపించారండి. ఓకే, కనకారావు పెడన్ నుంచి, పెడన్ జోగానందరావు కాలు నుంచి అప్పలరాజు, విజయవాడ నుంచి కరుణ, నెక్స్ట్ వచ్చేసి రాకేష్ ముంబై నుంచి, తర్వాత దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, కానూరు నుంచి తాతారావు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అనంతపురం నుంచి అనురాధ, మహమ్మద్ ఇనాయతుల్లా భవన్పేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, నెక్స్ట్ సుబ్బారావు ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి, తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద, జానకి రాజు, ఆ తర్వాత ఓకే సత్యభార్గవి తాడపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్ రావాలి మహబూబ్ నగర్ నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. ఆ పాట ఓకే, ఈ పాట ఆస్కార్ అవార్డు వచ్చింది. ఓకే, మీకు క్లూ ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, సినిమా పేరు కూడా చెప్పేస్తాను. ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు పొందిన పాట, ఆ పాట ఏంటో మీకు తెలుసు. ఆ పాట రాసిన రచయిత ఎవరు, ఆయన పేరు తెలిస్తే నాకు వాట్సాప్ SMS పంపించండి.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరేడు ఫ్రెండ్ జానీతో. మరి నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఎవరెవరు పంపించేస్తారో చూసేస్తాను. ఆస్కార్ అవార్డు పొందిన ఈ పాట రచయిత ఎవరని చెప్పేసి అడిగాను కదా. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. కనకారావు పెడన్ నుంచి, పెడన్ జోగనందరావు కాల్ నుంచి అప్పలరాజు, కానూరు నుంచి తాతారా, ఆ తర్వాత అబ్దుల్ కలాం పెద పరిమి, భాస్కర్ పెడన్ నుంచి, తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణా రామ్ప్రసాద్ అండ్ రామ్ చరణ్. నెక్స్ట్ వచ్చేసి దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా భావనపేట గ్రామం కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, అనంతపురం నుంచి అనురాధ, ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి, రాకేష్ ముంబై నుంచి, నెక్స్ట్ వచ్చేసి ఇమ్మానేని వెంకటేశ్వరరావు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి. ఓకే, తర్వాత గాలి శ్రీనివాసరెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ, తర్వాత పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్ రావలి మహబూబ్ నగర్ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి మీకు ఇంకొక సూపర్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఓకే, ఈ సినిమా మీరు నేను వినిపించబోయే పాట సినిమా డైరెక్టర్ దర్శకుడు ఎవరో తెలిస్తే, ఆయన పేరు తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసులు మనసులో, మీరు ఫ్రెండ్ జానితో. నేను అడిగిన ప్రశ్నకు మీరు విన్న ఆ పాట చిత్ర దర్శకుడు ఎవరని అడిగాను కదా, మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరెవరు పంపించేస్తారో చూద్దాం. కనకారావు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. పెడన్ జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు, కానూరు నుంచి తాతారో, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి యశోద జానకిరాజు, ఆ తర్వాత గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ అండ్ రామ్ చరణ్, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రాకేష్ ముంబై నుంచి, ఆ తర్వాత కోనసీమ జిల్లా మౌరిపోలం నుండి పంతాడు శ్రీనివాసరావు అండ్ గంగాభవాని, ఆ నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్, మహమ్మద్ ఇనాయతుల్లా భావనపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఎల్లా సుబ్బారావు, ఆత్మకూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, అండ్ ఏంజిల్ మైలవరం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 7:46 అయిపోతుంది. సరే, ఇంకొక ప్రశ్న నేను అడిగేస్తాను. మీరు వింటున్న ఈ పాట సినిమా సంగీత దర్శకుడు ఎవరు? నేను వినిపించబోయే పాట సినిమా పేరు అవసరం లేదు, ఈ సంగీత దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ చేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసులో మీ రేడియో ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన వాళ్ళ పేర్లు చదివేస్తాను నేను. కనకారావు పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత విజయవాడ నుంచి మల్లికార్జున్, పెడన్ జోగనంద్రరావు కాల నుంచి అప్పలరాజు, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద, జానకీరాజు, తర్వాత కానూరు నుంచి తాతారావు, ఆ నెక్స్ట్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్ అండ్ రామ్ చరణ్. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు అండ్ పద్మ. ఆ తర్వాత ఓకే స్వరూప్ యునైటెడ్ స్టేట్స్ నుంచి అంట, ఓకే అండి. ఆ నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ ఇనాయతుల్లా, భవానపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. ఆ నెక్స్ట్ వచ్చేసి ఎల్లా సుబ్బారావు, ఆత్మకూరు నుంచి. కోనసీమ నుండి మోరిపొలం గ్రామం నుంచి పంతర శ్రీనివాసరావు, గంగా భవాని. ఆ తర్వాత ఏంజల్ మైలవరం నుంచి. ఆ నెక్స్ట్ వచ్చేసి సత్యభారత కవిత, అడపత్రి, అనంతపురం డిస్టిక్ నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం కూడా 7:53 అయిపోయింది. నేను ఇక మంచి సాంగ్స్తో ఈనాటి ఈ మనసును మనసైని సైనింగ్ అప్ చూపిస్తాం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 42 పంచాయతీలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి. వచ్చే నెల 3వ తేదీన న్యూఢిల్లీలో ఈ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుందని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖల వివరాల ప్రకారం 6 పంచాయతీలు ఎంపిక అవడంతో కర్ణాటక అత్యధిక సంఖ్యలో పురస్కారాలను దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు 5 పురస్కారాలతో నిలిచాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ది గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని సూచించారు. విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై ఢమరుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్ భారీ త్రిశూలాన్ని ప్రారంభించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రభుత్వం 100% సక్సెస్ అయిందని, టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించినట్టు రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న 50 ఏళ్లలో విశాఖ నగర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రధానమంత్రి దత్తి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోంస్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ మండల తహసీల్దార్ మండల అభివృద్ది అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎంఐఆర్వీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికల్ వ్యవస్థతో కూడిన అధునాతన అగ్నిక్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: City FM 101.3.
1: యా ఫ్రెండ్స్, టుడేలో టైం 8:00 దాటే 2:30 కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనందరూ వచ్చేసాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్తో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ నెంబర్తో.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: భరత్ అనే నేను చిత్రానికి యాసిన్ నజర్, రీటా పాడిన పాట, రామజోగేశ్వరి శాస్త్రి సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పెళ్లి సందడి చిత్రానికి హరిచరణ్ శ్వేత పండిట్ పాడి ఉంటారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: రంగస్థలం చిత్రానికి రేలా కుమార్, గంట వెంకట పాడిన పాట వింటారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవశ్రీ ప్రసాద్ సంగీతం.
4: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు రన్ వచ్చేసింది, ఆడి పాడి అల్లరి చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చేమ్మ నువ్వు.
5: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
6: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
5: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుత్తున్నావు అంకే.
6: నువ్వేదో ఎత్తావని జిగేలు రానే.
5: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
6: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
5: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
6: అది

చలో చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. భాస్కర్ పట్ల సాహిత్యానికి మహతి సురసాగర్ సంగీతం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునికమైన మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరులో ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటిస్తారు. 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. 118 కిలోమీటర్ల మేర నిర్మించిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. కాజీపేట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నిర్మించిన రైల్ అండర్ రైల్ RUR బైపాస్ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ చేరుకుంటారు. ఈ పర్యటనలో సోమవారం సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొంటారని ప్రధాని కార్యాలయం PMO వెల్లడించింది. సోమనాథ్ క్షేత్ర విశిష్టతను ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెప్పేలా ప్రత్యేక స్మారక స్టాంపు నాణాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ RN రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాలకు సైతం తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక రక్షణను అందించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పథకాల పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రారంభమైన ఈ పథకాలు బీమా, పెన్షన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని కొనియాడారు. ఇప్పటి వరకు పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 కోట్లకు పైగా, పీఎం సురక్ష బీమా యోజనలో 58 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే వృద్ధాప్య భరోసా ఇచ్చే అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల మంది సభ్యులుగా చేరారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంప్రదాయక సంబంధాలు ఎంతో ఉన్నతమైనవని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని విదేశీ కారికోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య కేవలం స్నేహమే కాకుండా వస్త్రధారణ, క్రీడలు, సంప్రదాయాల విషయంలోనూ ఎంతో సారూప్యత ఉందని జైశంకర్ పేర్కొంటూ,
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: అనంతరం ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిసేనర్తో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులపై వారు చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అత్యాధునిక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిన్న నిర్వహించిన ఈ ప్రయోగం ఆశించిన లక్ష్యాలను చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భౌగోళిక పరిధిలో వేర్వేరు దిశల్లో ఉన్న వివిధ లక్ష్యాలను ఇవి ఏకకాలంలో ఛేదించగలవని ఆ శాఖ తెలిపింది. ఈ ఘనత సాధించిన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు, భారత సైన్యం, పారిశ్రామిక భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముప్పులను ఎదుర్కోవడంలో ఈ క్షిపణి దేశ రక్షణ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళగా వెట్రికళంగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు చెన్నైలోని లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని సమర్పించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 234 సభ్యుల అసెంబ్లీలో 118 స్థానాలు అవసరం. ఈ సంఖ్యను చేరుకోవడానికి విసికే, ఐయుఎంఎల్ నిబంధన లేని మద్దతు ప్రకటించాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన టీవీకే నేత అదవ్ అర్జున, ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిపి మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించిందని తెలిపారు. గ్రామీణ భారతావని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 42 పంచాయతీలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. వచ్చే నెల జూన్ 3వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. ఈ ఏడాది అవార్డుల జాబితాలో కర్ణాటక 6 పురస్కారాలతో ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు 5 అవార్డులతో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలను ప్రధాన స్రవంతితో అనుసంధానించే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్వై 25 పూర్తి చేసుకుంది. ఈ పథకం రజతోత్సవ వేడుకలతో పాటు 4వ విడత పీఎంజీఎస్వై జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లా భైరుందాలో జరగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెట్లకు చేరువయ్యే అవకాశం సులభతరం అవుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ 2026 రెండో దశలో భారత ఆర్చర్ సహిల్ జాదవ్ కాంస్య పథకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 25 జాదవ్ డెన్మార్క్ సీనియర్ ఆటగాడు మార్టిన్ డామ్స్బోను 147-144 స్కోరుతో ఓడించి ఈ టోర్నమెంట్లో భారత్కు తొలి పథకాన్ని అందించారు. ఐపీఎల్ 2026 భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 119 పరుగులు చేసింది. వాతావరణం. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. బీహార్లో గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరో

0: మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభా పార్టీ నేత శుభేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునిక మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం మీకు గట్లా 8:00 దాటి 40 మినిట్స్ 10 సెకండ్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మనమందరం ఉన్నాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మ్ డ్యూయట్స్ ఎంజాయ్ చేస్తూ. మరి మీకోసం వచ్చేస్తుంది హాయ్ నాన్న చిత్రానికి అనురాగ్ కులకర్ణి, సితారా కృష్ణకుమార్ పాడిన పాట.

పడిపడి లేచే మనసు చిత్రానికి అర్మాన్ మాలిక్ సింధీరి విశాల్ పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యం సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లిజెండ్ చిత్రానికి విజయ్ దాస్ చిత్రపాట, సాహిత్యం రామజోగేశాస్త్రి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 9 o'clock అయిపోయింది. ఇంతటితో ఈ నాటి డ్యూ డేట్ ఫిల్మ్ డ్యూటీస్ సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ పోదాం మధుర స్వరాలని ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. ప్రకృతి అందాలను, ప్రేమికుల మనోభావాలను అద్భుతంగా వర్ణించిన పాట ఇది. మళ్ళీ ఒకసారి మనందరం ప్రేమలో తేలియాడేలా చేసే మధురమైన గీతం. ఈ విధంగా ఆల్ టైమ్ ఎవర్గ్రీన్ మెలడీ అని చెబితే బాగుంటుంది అనుకుంటా. అటువంటి పాటతో ఈనాటి మధుర స్వరాలని స్టార్ట్ చేసేద్దాం. ఎస్పి బాలు, పి సుశీలమ్మ గాల గొంతులో మీకోసం వచ్చేస్తుంది ఈ సూపర్ సాంగ్.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరు ఫ్రెండ్ జానీతో. ప్రేమ ఈ రెండు అక్షరాల మాటలో లేని మాధుర్యం ఇంకెక్కడ ఉంటుంది? కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసుకుంటే చాలు, మాటలతో పని లేకుండానే మనసులు మాట్లాడుకుంటాయి. అలాంటి అద్భుతమైన ప్రేమానుభూతిని మనం కూడా ఆస్వాదించేలా రాశారు రాజశ్రీ. దానికి ఓపెన్ ఎయిర్ స్వరపరిచి ఎస్పి బాలు జానకి గారు తమ అమృత గాత్రంతో చిలకరిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఈ పాటలా ఉంటుంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆడపిల్ల మనసు, గోదావరి హోరు ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుంది అంటే ప్రేమ కావ్యాన్ని తలపించే వెతుకులాట్లో మొదలై జతకూడే హృదయాల ఆలాపన. ఇది ప్రేమసాగరంలా, గోదావరి హోరులా దూసుకొచ్చే అభినందన. ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్తో వేటూరు గారి సాహిత్యం కలబోసిన రసమయ కావ్యం మీకోసం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒకరోజు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని అక్షరరూపిస్తే ప్రేమంటే కేవలం ఒక అనుభూతి కాదు, మనసు మనసుతో మాట్లాడే క్షణం. వింటుంటే అధోలోకంలోకి వెళ్ళి రావాల్సిందే. ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం తోడైతే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇక SP బాలు KS చిత్రపాడిన ఈ సూపర్ సాంగ్ మీకోసం.

0: చూడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరేడు ఫ్రెండ్ జానీతో. మన ఊరు, మన నేల, మనకు జన్మనిచ్చిన ప్రదేశం, వీటిని మించిన స్వర్గం ఇంకొకటి ఉండదు కదా. అలాంటి మట్టి వాసనను, ఆత్మీయతను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రకృతితో మమేకమై మనసును తెలికి చేసే, మనసును పులకరింపచేసే ఆ మధురమైన అనుభూతి పొందాలంటే ఈ పాట మనం వినాల్సిందే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సాహిత్యానికి కేవి మహాదేవన్ స్వరకర్పణలో ఎస్పి బాలు ఆలపించిన మధుర గీతం. మరి సీతారామ శాస్త్రి గారి ముందు చేరిన సిరివెన్నెల ఇదే.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధురస్వరాల్లో, మీరేడు ఫ్రెండ్ జానీతో. ప్రేమలో విరహం ఎంత మధురంగా ఉంటుందో, దూరంగా ఉన్న ప్రియుడి క్షేమ సమాచారాల కోసం మనసు ఎంత తహతహలాడుతుందో చెప్పడానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పిన విధంగా మరెవరూ చెప్పలేరేమో అన్నంతగా ఉంటుంది కదా. మనసులోని మాటను కవి ఎప్పుడు పలికిస్తాడో అది పాటై మనల్ని అలరిస్తుంది. ప్రేమ, విరహం, ఆవేదన ఈ మూడు కలబోస్తే వచ్చే అద్భుతమైన పాట చక్రవర్తి స్వరకల్పనలో ఎస్పి బాలు, సుశీలమ్మ గళం నుండి మీకోసం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సహవాసం మనకు నివాసం, సరిహద్దు నీలాకాశం. ఎంత చక్కటి సాహిత్యం! ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. హృదయాలను హత్తుకునే మనోహరమైన రాగం, ప్రేమికుల మనసులోని భావాలను ప్రతిబింబించే అద్భుతమైన గీతం. వేటూరి కాలం నుండి జాలువారిన ఈ సాంగ్ మీకోసం.

మొదటి చూపులోనే మనసును దోచేసి వయసు దారి తప్పి ఒలప ఉరకలు వేస్తుంటే ఆ మధురమైన క్షణాలను కళ్ళకు కట్టినట్టు చెప్పే ఈ పాట, ఇది తెలుగు సినీ సంగీత వినీతాకాశంలో అలనాటి మధుర స్మృతులు మరొకసారి మన కళ్ళ ముందు కదలాడాల్సిందే. మెరిసే నక్షత్రాల మధ్య హంసతురిక తలపం లాంటి ఆనాటి సంగీతం మనసును అలరించే అద్భుతమైన పాటగా మారింది.

0: జరిగాయి.
1: ఇట్ ఈస్ హైలీ ఇడియాటిక్.
0: పాట పాడిన ముద్దుల బొమ్మ, పక పక నవ్వి విందుల కమ్మ, మనసున ఉన్న

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ప్రేమకు ముందు మనమంతా ఒక చల్లని

శిలలమే అని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రేమ ప్రియుడి స్పర్శ తగిలితేనే కదా గౌతముల మారింది. గోదావరిలా పొంగిపోతాం. ఒక శిల్పానికి ప్రాణం పోసినట్టుగా, ఒక నిశ్శబ్దానికి రాగం అద్దినట్టుగా తెలుగు సినీ సాహిత్యంలో శిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం వేటూరి అర్థవంతమైన సాహిత్యం రమేష్ నాయుడు సంగీతంలో సుశీలమ్మ గొంతు నుండి మీకోసం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలు సైన్గా చెప్పేసి మనమందరం రేపు పదం వినిపించిన రాగాలే వినేసేయటానికి. మరి వినిపించిన రాగాల్లో కాలం మారింది చిత్రానికి ఘంటసాల పిసూసిన పడిన పాట దాసరి సాహిత్యం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

కలిసి ఉంటే కలదు సుఖం చిత్రానికి ఘంటసాల పీసుల పడిన పాట సాహిత్యం కోసరాజు

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: కలిసొచ్చిన అదృష్టం చిత్రానికి ఘంటసాల పిసూసుల పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం

0: సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: వినిపించిన రాగాల్లో చివరిగా మీరు వినిపోతున్న పాట కొడుకు కోడలు చిత్రానికి ఘంటసాల పిస్తూసిలా పాడింది సాహిత్యం ఆత్రేయ.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలకు అవుతుంది. ఇంతటితో ఈనాటి వినిపించిన రాగాలు సైన్గా చెప్పేసేద్దాం. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే వింటారు.